బహ్వీర్యజమానస్య యజమానస్య బహ్వీర్బహ్వీర్యజమానస్య యజమానస్య పశూన్ పశూన్ యజమానస్య యజమానస్య పశూన్ పశూన్ పాహి పాహి పశూన్ పశూన్ పాహి పాహీతి పాహి. యజ్ఞస్య ఘోషద్ ఘోషద్యజ్ఞస్య యజ్ఞస్య ఘోషత్ ఘోషదస్యసి ఘోషద్ ఘోషదసి అసి ప్రత్యుష్టం ప్రత్యుష్టమస్యసి ప్రత్యుష్టం ప్రత్యుష్టగం రక్షో రక్ష ప్రత్యుష్టం ప్రత్యుష్టగం రక్షః ప్రత్యుష్టమితి ప్రతి ఉష్టం రక్ష ప్రత్యుష్టాః ప్రత్యుష్టా రక్షో రక్ష ప్రత్యుష్టాః ప్రత్యుష్టా అరాతయో రాతయః ప్రత్యుష్టా.

దేవానాం పరిశూతం పరిశూతం దేవానాం దేవానాం పరిశూతం పరిశూతమస్యసి పరిశూతం పరిశూతమసి పరిశూతమితి పరిశూతం అసి వర్షవృద్ధం వర్షవృద్ధమస్యసి వర్షవృద్ధం వర్షవృద్ధమస్యసి వర్షవృద్ధం వర్షవృద్ధమసి వర్షవృద్ధమితి వర్షవృద్ధం అసి దేవబరిహిర్దేవబరిహిరస్యసి దేవబరిహిః దేవబరిహిర్మామా దేవబరిహిర్దేవబరిహిర్మా

మారిషగం రిషం మా మారిషం రిషం దేవ బరిహిర్దేవ బరిహి రిషగం రిషం దేవ బరిహి దేవ బరిహి శతవలిషగం శతవలిషం దేవ బరిహిర్దేవ బరిహి శతవలిషం దేవ బరిహిరితి దేవ బరిహి శతవలిషం వివి శతవలిషగం శతవలిషం వి శతవలిషమితి శతవలిషం విరోహ రోహ వివిరోహ రోహ సహస్రవలిషా సహస్రవలిషా రోహ రోహ సహస్రవలిషా సహస్రవలిషా వివి సహస్రవలిషా సహస్రవలిషా వి సహస్రవలిషా ఇతి సహస్రవలిషా వి వయం వయం వివి వయం వయగం రుహేమ రుహేమ వయం వయగం రుహేమ రుహేమ పృథివ్యాః పృథివ్యా రుహేమ రుహేమ పృథివ్యాః పృథివ్యాః సంపృచః సంపృచః పృథివ్యాః పృథివ్యాః సంపృచః సంపృచః పాహి పాహి సంపృచః సంపృచః పాహి సంపృచ ఇతి సంపృచః పాహి సుసంభృతా సుసంభృతా పాహి పాహి సుసంభృతా సుసంభృతా ఆత్వా ఆత్వా సుసంభృతా సుసంభృతా ఆత్వా సుసంభృతేతి సుసంభృతా త్వాసగం సన్ త్వా ఆత్వాసం సంభరామి భరామి సగం సంభరామి

0: బాహుభ్యాం బాహుభ్యాముదద్బాహుభ్యాం బాహుభ్యాముత్ బాహుభ్యామితి బాహుభ్యాం ఉద్యచ్ఛే యచ్ఛ ఉదుద్యచ్ఛే యచ్ఛే బృహస్పతేర్బృహస్పతేర్యచ్ఛే బృహస్పతే బృహస్పతేర్మూర్ధ్నా మూర్ధ్నా బృహస్పతేర్బృహస్పతేర్మూర్ధ్నా మూర్ధ్నా హరామి హరామి మూర్ధ్నా మూర్ధ్నా హరామి హరామ్యురు హరామి హరామ్యురు ఉర్వంతరిక్షమంతరిక్షమురు ఉర్వంతరిక్షం అంతరిక్షమన్వన్వంతరిక్షమంతరిక్షమను అన్విహీష్యన్వన్విహి ఇహి దేవం గమం దేవం గమమిహీహి దేవం గమం దేవం గమమస్యసి దేవం గమం దేవం గమమసి దేవం గమమితి దేవం గమం అసీత్యసి ఓం
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: Om Shivaya Namah. Dear listeners of Shaivam.org, the next program is Spiritual Music. In this, you are about to listen Shiva Stotiram. The title is Shiva Ayukta Namavali, presented by Kanu Ramaswamy. Thank you. Om Namah Shivaya.
3: Om Ingida Jnaya Namaha. Om Ichcha Jnana Kriya Shakti Traya Lochana Namaha. Om Ijya Paraga Namaha. Om Itihasa Namaha. Om Indu Patage Namaha. Om Indu Kaladhara Namaha. Om Indra Dipriya Namaha. Om Indra Handre Namaha. Om Indriya

ప్రియతరాగ నమః. ఓం ఏకవీరాధిపతయే నమః. ఓం ఏకాకారాగ నమః. ఓం ఏతస్మై నమః. ఓం ఏతత్ప్రవాచకాగ నమః. ఓం ఐక్యకారిణే నమః. ఓం ఐంద్రప్రియాగ నమః. ఓం ఐం నమః. ఓం ఐం బీజజపతత్పరాగ నమః. ఓం ఐం శబ్దపరాగణాగ నమః. ఓం ఐం హ్రీం శ్రీం జపస్తుత్యాగ నమః. ఓం హ్రీం శ్రీం బీజసాధకాగ నమః.

ఓంకార దివ్య కుసుమ సౌరభ్యాభ్యాగ నమ ఓంకార పిండ ఖర్జూర మాధుర్య ప్రియాగ నమ ఓంకార కోకిలో దంజత్ పంజమాగ నమ ఓంకార చంద్రికాధార చైతల్యాగ నమ ఓంకార వనితాభక్త్రలావణ్యాగ నమ ఓంకారాఖ్య ప్రపంచైక చైతన్యాగ నమ.

ఓజస్తేజోద్యుతిధరా గరమః ఓం నం బీజజప ప్రీతా గరమః ఓం నమః పదవక్షకా గరమః ఓం పతస్తవ్యా గరమః ఓం పదాతీతవస్త్వంసా గరమః ఓం పదప్రియా గరమః ఓమిత్యేకాక్షరాత్పరా గరమః ఓం ఓం భం గం స్వరూపకా గరమః ఓం.

శ్రీవాసలోక పుణ్య పాప శోధకాగర ఓం కాశీ విశుద్ధ దేహాగర ఓం కాశీనాథాగర ఓం కాశ్యప దీక్షా గురుభూతోత్తర

నమః ఓం కౌశిక దీక్షా గుర్వగస్త్యాది దీక్షా గురుభూతోర్ధవదనాగ నమః ఓం కౌశికాగ నమః ఓం కౌశిక దీక్షా గురుభూత పశ్చిమ వదనాగ నమః ఓం కౌశిక సంప్రదాయ జ్ఞాగ నమః

நமோ மஹத்பியோ ரிஷிப்யோ குருப்யோ நமஹ. ஓம் நமோ பகவதே ருத்ராய. சிவமயமైన சபா சதஸ்சுக்கு சவினய நமஸ்ஸுலு சமர்ப்பணம் చేసుకుంటూ నిన్నటి రోజున శ్రీ రుద్రోపనిషత్తులో 5వ అనువాకంలో హ్రస్వాయచ వామనాయచ బృహతేచ వర్షీయసేచ వృద్ధాయచ సంవృద్ధ్వనేచ వరకు చెప్పుకున్నాం. ఇందులో బాల్యం నుంచి వార్ధక్యం వరకు ప్రతి అవస్థలో మన లోపల రుద్ర చైతన్యం ఎలా ఉంటుందో ఒకటి పరిశీలించడం ఒకవైపు, అదేవిధంగా మన చుట్టూ చూస్తున్నటువంటి ఈ విశ్వంలో హ్రస్వ రూపములు మొదలుకుని మరుగుజ్జు రూపములు మొదలుకుని ఎదుగుతున్న రూపములు, క్రమంగా ఎదిగి పండిన రూపములు, ఇవన్నీ కూడా రుద్ర చైతన్యంతో ప్రకాశిస్తున్నాయని, వాటన్నిట్లో రుద్రత్వాన్ని ఎలా చూడాలో చెప్పుకున్నాం. అలాగే మనం అనుభవిస్తున్న ప్రతి అవస్థలో కూడా రుద్రుడు ఆ వయస్సుకి అవస్థకు తగ్గ చైతన్యాన్ని ప్రసరించినప్పుడే మన జీవనం అనేది నిర్వహింపబడుతుంది. ఆ కారణం చేత సంవృద్ధ్వనేచ అంటే సమృద్ధి పొందినటువంటి వాడు, పరిపూర్ణుడు అని అర్థం ఇక్కడ. అంటే అన్ని విధముల సర్వాధికములైన స్తుతి నమస్కారములతో సంతృష్టి పొందేటటువంటి వాడు అని అర్థం చెప్పారు సమృద్ధ్వనేచ అని. నమస్కారానికి యోగ్యుడెవరు అని ప్రశ్నిస్తే పరమేశ్వరుడు ఒక్కడే నమస్కారానికి యోగ్యుడు. నమస్కరించడానికి ఏ ఏ సద్గుణములు కావాలో అవన్నీ పరిపూర్ణముగా ఆయన వద్దే ఉన్నాయి. ఆయన్ని కాదని, ఆయనతో సమానంగా కానీ ఆయనతో అధికంగా కానీ ఎవరిని భావించడానికి వీల్లేదు. పరమేశ్వరుడు పరమేశ్వరుడే. దీనికి మన వేదంలోని మాత్వారుద్రచుక్రుధ అనేటువంటి మంత్రంలో ఏం చెప్తున్నాడంటే, ఓ పరమేశ్వర, సమస్త దేవతల చేత నమస్కృతుడైనటువంటి నిన్ను మేము అనుచితంగా స్తోత్రించినట్లయితే, అంటే స్తోత్రించవలసిన విధంగా కాకుండా ఏదో అరకొరగా స్తుతించినట్లయితే, లేదా అల్పులైన ఇతరులతో పోల్చి స్తుతించినట్లయితే మమ్మల్ని క్షమించవయ్యా అని ఆ మంత్రం చెప్పారు. ఆ మంత్రం ద్వారా మనకు అక్కడ కూడా రుద్ర శబ్దం కనబడుతుంది. అంటే రుద్రుడు సర్వాధికత్వాన్ని తెలియజేస్తున్నారు. సర్వదేవమైనటువంటి రుద్రుడే సంవృద్ధ్వనేచ అని చెప్పి, ఈ బృహతేచ వర్షీయసేచ అనే మాట బట్టి పరబ్రహ్మస్వరూపుడు అనే తెలుసుకోవాలి. ఈ పరబ్రహ్మ స్వరూపుడు గనుకనే తర్వాత మంత్రంలో నమో అగ్రియాయచ ప్రథమాయచ అని వర్ణిస్తున్నారు. అగ్రియాయచ అంటే అగ్రమునందు ఉన్నవాడు అని. అగ్రం అంటే మొదట ఉన్నవాడు. మొదట ఉన్నవాడు అంటే సృష్టికి మొదట అనగానే మనకు తెలిసినంత మేరకు ఎవరు మొదలు? బ్రహ్మదేవుడు మొదలు, సృష్టికర్త అని అంట. ఎప్పుడైనా మనం వెళ్ళగలిగిన కారణం దాకా వెళ్ళి దానివల్ల జరిగిందండి అని వెంటనే నిర్ణయం చేసుకుని ఆ కారణం మీద రభస చేస్తూ ఉంటాం. కానీ ఈ కారణం వెనక మరో మహాకారణం ఉంటుంది. అందుకే అగ్రియాయచ అని చెప్పినప్పుడు ఈయనే మొదటివాడు అంటే మరి బ్రహ్మదేవుడు కూడా మొదలే కదా అంటే తర్వాత సమాధానం ప్రథమాయచ అని. బ్రహ్మదేవుడు సృష్టికి మొదలు అనుకుంటే ఈ ఆయన కంటే మొదలయ్యా ఈయన అని మళ్ళీ నొక్కి చెప్తున్నాడు. ఈ అగ్రియాయచ ప్రథమాయచ ఈ రెండు మాటలు వేదంలో మరొక చోట హిరణ్య గర్భసమవర్తతాగ్రే అని మనకు కనిపిస్తుంది. హిరణ్య గర్భుడే ముందు ఉన్నాడు అని, అగ్రమునందు సమవర్తత ఉండేవాడు అని హిరణ్య గర్భుడైన బ్రహ్మదేవుణ్ణి అగ్రే అని చెప్పినప్పుడు అగ్రియాయచ అంటే బ్రహ్మదేవుడా అంటే ఆ బ్రహ్మ కూడా ముందు ఉన్నవాడు గనక హిరణ్య గర్భం జనయామాస పూర్వం అని వేదంలోనే మళ్ళీ చెప్పబడుతుంది. హిరణ్య గర్భుణ్ణి తన నుంచి కలిగించిన వాడు అని, పరబ్రహ్మ తన నుంచి సృష్టికర్త అయిన బ్రహ్మని ఆవిర్భవింపజేశాడు. బ్రహ్మస్వరూపుడై ఉన్నది ఆయనే, బ్రహ్మమునకు పూర్వమున్న పరబ్రహ్మము కూడా ఆయనే అని చెప్పడానికి అగ్రియాయచ ప్రథమాయచ అని. ఉపనిషత్తులో ఇదే విషయాన్ని చెప్తూ, యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో హి వేదాః ప్రగణో హి తస్మై తమీశ్వరం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని చెప్పారు. సృష్ట్యాదియందు బ్రహ్మను కల్పన చేసి ఆ బ్రహ్మమునకు వేదములు ఇచ్చినటువంటి ఆ రుద్రునికి నమస్కారం అని శ్వేతాశ్వత ఉపనిషత్తు మనకు తెలియజేస్తున్నది. ఈ కారణం చేతనే అగ్రియాయచ ప్రథమాయచ అని. మనం పరిశీలన చేసినప్పుడు అగ్రియాయచ ప్రథమాయచని ఎలా తెలుసుకోవాలంటే, మనలో బాల్య యౌవన కౌమార వార్ధక్యాది అవస్థలను ఎవడైతే కల్పిస్తున్నాడో ఆయన ఆ ఆత్మస్వరూపుడు ఈ దేహము కంటే ప్రాచీనుడు. ఈ దేహము జీర్ణాద్యవస్థల్ని వెళుతూ ఉన్నా, తచ్చైతన్యంగా దేహములో ఈయన పరిభ్రమిస్తున్నా, ఈ దేహము కన్నా ప్రాచీనుడైనటువంటి వాడు గనక ఆ స్వామిని అగ్రియాయచ ప్రథమాయచ ఆత్మస్వరూపుడు అని చెప్పడం కూడా. అందుకే పరబ్రహ్మ చైతన్యం ఆత్మస్వరూపం అనేది మనం ఇందులో గ్రహించబోతున్నాం.
ఈయన యదా తమస్తన్నదివాన రాత్రి నసన్న చాసత్శివయేవ కేవలః అని మళ్ళీ ఉపనిషద్వచనమే ఇది. ఋగ్వేదంలో చెప్పిన నాసదీయ సూక్తం మొదలైనవన్నీ మనం తీసుకుంటే దాని యొక్క ప్రమాణములతో శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్తున్న మంత్రం ఇది. అప్పటికింకా పగలు లేదు, రాత్రి లేదు, వెలుగు లేదు, చీకటి లేదు, సత్తు లేదు, అసత్తు లేదు. ఆ స్థితిలో ఉన్నవాడెవరు అంటే శివయేవ కేవలః, శివుడు ఒక్కడే మాత్రం ఉన్నాడు అన్నారు. అంటే ఈ పగలు రాత్రి వెలుగు చీకటి మనం చూస్తున్న మన అనుభవానికి వస్తున్నటువంటివి. అయ్యా వెలుగు లేకపోతే చీకటి ఉండాలి, చీకటి లేకపోతే వెలుగు ఉండాలి, రెండూ లేనిది ఎలాగా అని మనం అనవచ్చు. ఎందుకంటే మనకి అది లేకపోతే ఇది, ఇది లేకపోతే అది అలవాటు, కానీ రెండిటికి అతీతమైనది ఒకటి ఉందని మనకు తెలియదు. మన బుద్ధులతో మనం ఆలోచిస్తున్నాం. చీకటి వెలుగు ఈ రెండూ కూడా సృష్టికి సంబంధించినటువంటివి. ఈ రెండిటికి ఆవలు ఉన్నటువంటిది ఉన్నదే అది ఆదిత్యవర్ణం తమసస్తు పారే. సర్వాణి రూపాన్ని విచిచ్చ ధీర నామాని కృత్వాభివదన్యదాస్తి అని చెప్పబడుతున్నది. తమసస్తు పారే, తమస్సుకి ఆవల అని చెప్పారు. ఏ తమస్సుకి? ఈ సృష్టి స్థితి లయలన్నీ ఎక్కడ జరుగుతున్నాయో దానికి ఆవల వెలిగేటటువంటి వాడు ఆయన. అందుకు ఆ స్థితిలో ఈ సృష్టి ఇంకా అంకురప్రాయం కూడా పొందని అవస్థలో ఉన్నటువంటి వాడు ఆయన ఒక్కడే. నసన్న చాసత్స్యవయేవ కేవల. సృష్టి త్రిగుణాత్మకం, సృష్టికి అతీతమైన బ్రహ్మ త్రిగుణాతీతం. అందుకే త్రిగుణాతీత స్థితిలో ఉన్న బ్రహ్మమునకే శివం అనే పేరుని మనం వివరించుకున్నాం. అందుకు అగ్రయాయచ ప్రథమాయచ, ఆ ప్రథమమైన ఆ చైతన్యమే సృష్టి నిర్మాణమైనప్పుడు అందులో ప్రవేశించింది. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని వేదం చెప్పినట్లుగా ఈ సృష్టి అంతటిని ఏర్పాటు చేసి దానిలో అనుప్రావిశత్, ఇది విశేషం. విశత్ అంటేనే ప్రవేశించుట, ప్రావిశత్ అంటే బాగా వెళ్ళుట, అది అనుప్రావిశత్, అది విశేషం. అను అంటే ఎడతెగకుండా అని అర్థం. ఆయన ప్రవేశించి ఎడతెగకుండా తన చైతన్యాన్ని వ్యాప్తి చేసేడు గనక ఆ విషయాన్ని చెప్పారు ఇక్కడ. అలా వ్యాప్తి చేసేటువంటి ఆ స్వామి ఎలాగ వ్యాపించి ఉన్నాడు జగత్తులో అంటే నమ ఆసవేచ అజిరాజచ అని చెప్పారు. ఆసవేచ అజిరాజచ, ఆసవే అంటే ఆసు వ్యాప్తవు అనే ధాతువు నుంచి ఇది వచ్చింది, అంటే వ్యాపించుట అని అర్థం. ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఆ వ్యాపించి ఉండడమే కాకుండా చైతన్య రూపంలో నిత్యం ఇందులో నర్తన చేస్తూ ఉన్నటువంటి వాడు, కదులుతూ ఉన్నవాడు గనక అజిరాయచ. అజిరాయచ అంటే గమన కుశలుడు అనర్థం. అశ్నోతి సర్వం జగ వ్యాప్నోతి త్యాసుహు అని చెప్పారు. అదేవిధంగా గమన కుశలత్వం, ఇక్కడ గమన కుశలాయేత్యర్థ అజిరాయ అన్నారు. గమన కుశలత్వం అంటే కదలిక అనేటటువంటిది. తాను ప్రవేశించి కదలిక తేవడం వల్లనే ఈ జగత్తంతా సంచలనం అవుతున్నది. ఇలాగా మనం చూస్తున్న విశ్వాన్నంతటిని అందులో అంతర్యామిగున్న పరమేశ్వరుని చూపించి చూపించి నువ్వు చూస్తున్న ఈ విశ్వానికి ముందే ఉన్నవాడయ్యా అని అగ్రయాయచ ప్రథమాయచ అని చెప్పి ఆయన విశ్వంలో ఏ విధంగా వ్యాపించాడంటే ఆసవేచ అజిరాయచ అని ఇంత చక్కగా వివరించారు ఇక్కడి వరకు. ఇక్కడ అటు తర్వాత మంత్రములు నమ శీఘ్రయాయచ నుండి ద్వీప్యాయచ వరకు ఈ పంచమోన వాకంలో చివరి మంత్రములు. ఈ మంత్రాలను మనం పరిశీలించినట్లయితే ఇవి జలప్రవాహాలకు సంబంధించినటువంటి స్వరూపాన్ని చెప్తాయి. జలప్రవాహాల రూపంలో ఉన్న రుద్రుణ్ణి వర్ణిస్తున్నారు ఇక్కడ. అయితే ఇంతవరకు మహాచైతన్యం అని చెప్పి వెంటనే జలప్రవాహాల రూపంలో చెప్పడం ఏంటి? ఎట్నుంచి ఎడు తీసుకెళ్తున్నాడు ఇందులో మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇది జలప్రవాహం మాత్రమే కాదు, చైతన్య ప్రవాహం కూడా. ఈ రెండింటిని మనం పరిశీలించాలి. అయితే జలప్రవాహ అర్థం తీసుకోరాదా అంటే అది కూడా తీసుకోవాలి. ఎందుకంటే జలముల యందు కూడా అంతర్యామి అయి ఉన్నటువంటి వాడు పరమశివుడే. ఆ కారణం చేతనే మనం ఒక్క చిన్న జలప్రవాహాన్ని చూసినా అందులో ఉన్న శివుణ్ణి తలంచుకుని నమస్కరించుకోవాలి. వేటిలో ఒక మహానదుల్లోనే కాదు, స్వామి అన్ని జలప్రవాహాల్లో ఎలా ఉంటాడో ఇక్కడ చెప్పారు. అసలు జల వ్యవస్థని వేదం ఏ విధంగా దర్శించిందో చూడండి ఇక్కడ. నమ శీఘ్రయాయచ శీభ్యాయచ నమ ఊర్మ్యాయచ అవస్వన్యాయచ నమ స్రోతస్యాయచ ద్వీప్యాయచ. శీఘ్రయాయచ అంటే వేగంగా ప్రవహించేటటువంటి జల ప్రవాహాలలో అంతర్యామయే ఉన్న రుద్రునికి నమస్కారము. శీభ్యాయచ కొన్ని వేగంగా ప్రవహించిన చిన్న ప్రవాహాలు అవచ్చు. శీభ్యాయచ అంటే మహాజల ప్రవాహములు, చాలా పెద్దగా ప్రవహించే జల ప్రవాహాలు, వాటిలో అంతర్యామి. అయితే కేవలం ప్రవాహంలో మాత్రమే అంతర్యామ అంటే ఆ ప్రవాహాలలో
ఊర్మ్యాయ చ, ఊర్ములు అంటే తరంగాలు అని అర్థం. ఆ తరంగాలలో కూడా అంతర్యామిగా ఉంటాడట ప్రతి అణువులో. అంతేగాని తరంగాలు నువ్వు చూసుకో, ప్రవాహం నేను చూసుకుంటాను, ఇంకొకరికి అప్పచెప్పడు ఆయన. ఆ తరంగాలు కూడా వాటిల్లో కూడా ఆయన అంతర్యామి అయి ఉంటాడు. అటుపై అవస్వన్యాయ చ, కొన్ని చోట్ల జలము ఏ చప్పుడు లేకుండా ప్రవహిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల మనం వెళుతూ ఉంటేనే అక్కడ ఏదో మహాప్రవాహం ఉందిరా అని మనకు తెలిసిపోతుంది. ఒక నయాగరా కానీ లేదా కుట్రాళం కానీ ఇలాంటి జలపాతాలకు దగ్గర వెళుతూ ఉంటేనే ఆ శబ్దాలు ఎంత దివ్యంగా ఉంటాయో వింటూ ఉంటే, ప్రకృతి ఏ శబ్దం చేసినా అందంగా ఉంటుందండి. ఎందుకు? అది పరమేశ్వర శబ్దం. అది ఆ ప్రకృతిలో వ్యాపించి ఉన్నదంతా పరమేశ్వర శబ్దం. మన అరణ్యంలో కూర్చుని పక్షులన్నీ కిలకిలకిల్లాడిపోతూ ఉంటే అవి ఎంత గోలగా అరుస్తున్నా వినడానికి ఎంతో అందంగా ఉంటుంది. మన యొక్క ఈ ఛానల్స్లో ఒక్కడ వాల్యూమ్ పెంచినా అమ్మో భయంకరం భరించడం. కారణం అది ఈశ్వరుడు అంతర్యామిగా ఉండేటువంటి ప్రాకృతికమైన అంటే ఏమాత్రం కృత్రిమత్వం లేనటువంటి ఆ శబ్దస్వరూపుడు, శబ్దబ్రహ్మ స్వరూపుడు ఎన్నిట్లోంచి మనల్ని పలకరిస్తున్నాడో చూడండి అక్కడ. ఈ విధంగా మహాప్రవాహాల్లోని వేగంగా ప్రవహించే వాటిల్లోని వాటికున్న తరంగాల్లో కూడా అంతర్యామి అయినటువంటి వాడు, వాటి వైబ్రేషన్స్ అని చెప్తారు. అటు తర్వాత అవస్వన్యాయచ అంటే నిశ్శబ్దంగా ప్రవహించేటటువంటి శబ్దముల రూపంలో ఉన్నటువంటి వాడు. ఇక శ్రోతస్యాయచ, మహావేగం చెప్పాడు, మహాప్రవాహాలు చెప్పాడు, శబ్దము లేని వాటివి చెప్పాడు, తరంగాలు చెప్పాడు. శ్రోతస్యాయచ అంటే చిన్న చిన్న జల ప్రవాహాలు వాటి లోపల ఉండేటటువంటి వాడు. ఇలా ప్రవాహాలన్నీ ఏర్పడుతూ ఏం చేస్తున్నాయి? ద్వీప్యాయచ, ద్వీపముల యందు ఉండేవాడు అని మళ్ళీ అన్నారు. ప్రవాహాల ఒక్క ప్రవాహాలు చెప్పుకోవడమే కాదు, ఈ ప్రవాహాల వ్యవస్థ వల్ల ద్వీపం అనేది ఏర్పడుతుంది. ద్వీపం అంటే నలువైపులా జలముండి మధ్యలో దిబ్బగాని ఉంటే ద్వీపం అంటారు. ద్వీపం నుంచే తెలుగు దిబ్బ పుట్టింది, సంస్కృతం ద్వీపం నుంచే. ఈ విధంగా మనం ఈ వర్ణించిన వ్యవస్థను చూస్తే, జలముల యొక్క స్థితిని గమనించినట్లయితే, రుద్రాన్ని స్మరించే వాడికి అడుగడుగున రుద్రానుభవం ఎలా లభిస్తుందో చూడండి. ఇక్కడ ఒక చిన్న జల ప్రవాహం దగ్గరికి వెళ్ళినా ఓహో ఇందులో కూడా ఈశ్వరుడు ఉన్నాడని నమస్కరిస్తాం. ఒక మహాజల ప్రవాహాన్ని చూసి దగ్గరికి వెళ్ళలేకపోయినా, ఎందుకంటే దాంతో పాటు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, దూరం నుంచి నమస్కరించినా అక్కడ మహావేగం ఆయన ఉంచడం వల్లనే అది మరొక చోటుకి వెళ్ళగలదు. ఆ వేగం వల్ల వెళ్ళి ఇంకెక్కడో దాహార్తులై ఉన్న వాళ్ళకి అది అందిస్తాడు, అందుకే అక్కడ మహావేగాన్ని పుట్టిస్తాడు. అందుకే ఈశ్వర వ్యవస్థలో, ప్రాకృతిక వ్యవస్థలో ఈశ్వర చైతన్యం ఎంత చక్కగా, ఎంత ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందో చూడండి. జగత్తును మనం పరిశీలించినప్పుడు ఏదో కాకతాళీయంగానో యాదృచ్ఛికంగానో ఈ జగత్తును అడవడం లేదు. దీని వెనకాల ఒక అద్భుతమైన ఈశ్వర ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికను ప్రతి అణువులోని, ప్రతి క్షణంలోని, ప్రతి కణంలోని మనం పరిశీలించాలి. అది రుద్రం చెప్తున్నది. అలా పరమేశ్వరుడు ప్రకృతిలో ప్రతి క్షణాన్ని, ప్రతి కణాన్ని కనిపెట్టుకోవడం వల్లనే అందరి జీవితాలు ఉన్నాయి. ఈ విధంగా ఇన్ని రకాల జల వ్యవస్థను ఏర్పరిచి ద్వీపాన్ని కూడా ఏర్పరిచాడు. అంటే అన్ని ముంచేయడం కాదు, ముంచకుండా కొంత మిగుల్చుతాడు, ఆ మిగిల్చిన దానిలో కొంతమంది బ్రతుకుతారు. ఇది విశేషం. అయితే ఈ స్వరూపాలను ఎందుకు ప్రార్థించాలి అంటే, ఈ ప్రవాహాలన్నీ మనకు అనుకూలించుగాక. ఈ మాట అనుకుని ఒక ప్రవాహాన్ని చూసి నమస్కరిస్తే, ఒకవేళ దానిలో మనం కొట్టిపారేసే ఘోరత్వం ఉన్నా అది అఘోరమై పరిణమిస్తుంది. ద్వీపాలలోని, ప్రవాహాలలోని, అక్కడ ఆ సమీపాలకు వెళ్ళినప్పుడు కూడా మనకి ఇది లాభిస్తుంది. అందుకే మాటి మాటికి చెప్పుకుంటున్నాం, సకలాంతర్యామిని సర్వేశ్వరుణ్ణి ఒక్కసారి సర్వేశ్వరాన్ని నమస్కారం పెడితే చాలదా అండి? ఇక్కడున్నవాడు, అక్కడున్నవాడు, అక్కడున్నవాడు, ఇక్కడున్నవాడు ఎందుకు చెప్పాలి ఇవన్నీ కూడా? అంటే నువ్వు ఇవన్నీ చూస్తూ ఉంటావు గనక వీటన్నిటి యందు ఆయన ఉన్నాడని ఎరుక నీకు కలగాలి. ఒకటి, వీటి నుంచే నీ బ్రతుకుంది గనక వీటి ద్వారా ఆయన నిన్ను రక్షించాలి గనక వాటి నుంచి శివాన్ని నువ్వు సంపాదించడమే ఇందులో ఉన్న అంతరార్థం. మరి ఒకటి, ఇంకొకటి, ఈ ప్రవాహ రూప చైతన్యం ఏదైతే ఉందో ఇది కేవలం జల ప్రవాహాలకే కాకుండా జగత్తు అంతా కూడా ప్రవాహశీలంగా ఉన్నది. ప్రవాహం వల్లే పరిణామం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ మార్పులు ఒక్కొక్కసారి మహావేగంగా జరుగుతుంటాయి, ఒక్కోసారి కొద్ది పరిమాణంలోనే పరిణామాలు జరుగుతూ ఉంటాయి, ఒక్కోసారి విశాలమైన మార్పులు జరుగుతుంటాయి, ఒక్కసారి మనకి కనిపెట్టకుండా మార్పులు జరిగిపోతూ ఉంటాయి. అరే చూస్తూ చూస్తూ ఉండగానే ఇంత పెద్దవాడైపోయాడండి అనుకుంటూ ఉంటాం, ఒక్కోసారి వాడు మారేడని కూడా మనకు తెలియదు. ఇలాంటి పరిమాణాలు, పరిణామాలు ఇవన్నీ కూడా ఆ వేగంగా తక్కువగా ఇవి జరిపేటువంటి మహాచైతన్యం ఏదైతుందో దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. జగత్తంతా కూడా సరసరణశీలత్వాత్ ప్రవాహ రూపమైన చైతన్యంతోనే ఉంది గనక
ఇక్కడ అగ్రియాయ చ ప్రథమాయ చ ఆసవే చ అజిరాయ చ ఆ గమన కుశలురు అనగానే చైతన్యం ఎన్ని విధాలుగా ప్రవహిస్తుందో చూడాలి. ఇలాంటి ప్రవాహ లక్షణాలన్నీ మన శరీరంలో కూడా ఉన్నాయి. ఇది మనం పరిశీలించినట్లయితే రుధిరము మొదలైనవి శరీరంలో ప్రసరిస్తున్నాయి. ఏవి ఎక్కడికి ఎంత వేగం వెళ్లాలో అక్కడికి వెళ్ళాలి, అలాగే ఎక్కడికి నెమ్మదిగా వెళ్లాలో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నిలవుండాలో అక్కడ నిలవుండాలి. అన్ని చోట్ల రుధిరం ఉంటే అది బాధ. అందుకే రుధిరం కొన్ని చోట్ల ద్వీపము వలె కొన్ని పొడి భాగాలను బయట పెట్టి ఆ చుట్టూ చుట్టుకుని వెళుతూ ఉంటుంది. అంటే బయట ఎలాగ ఈ నదీ నదాలు బయట ప్రసరిస్తూ వివిధములైన వాటిని కాపాడుతున్నాయో మనలో కూడా రుధిరాదులు ఆ విధంగా ప్రసరింపబడుతూ ఉన్నాయి. ఎవరు చేసుకుంటున్నారు ఈ వ్యవస్థ అంతా? మనమా? మనం చేయగలుగుతున్నామా? మెదడుకి ఎంత వెళ్ళాలి, గుండెకి ఎంత వెళ్ళాలి, ఛాతీకి ఎంత వెళ్ళాలి, పాదానికి ఎంత వెళ్ళాలి, ఏ భాగాన్ని పొడిగా ఉంచాలి, ఏ భాగాన్ని తడిగా ఉంచాలి, ఇదంతా చూసుకుంటున్నది ఎవరు? అంతర్గత చైతన్యం. దీన్ని బట్టే చెప్పుకుంటున్నాం, ఉపాధి నాది అనుకుని అహంకరించే మనకే అంతర్గత చైతన్యం తెలియదే. ఈ కారణం చేతనే మనలో సప్తధాతువులు నిర్వహిస్తున్న ఈశ్వర చైతన్యాన్ని మాతృరూపంగా కొలిచినప్పుడు రుధిర సంస్థిత, అస్థి సంస్థిత, మజ్జా సంస్థ ఇలాంటి నామాలన్నీ లలితా శాస్త్రనామాల్లో చెప్పుకున్నాం. దీని అర్థం ఏంటి? సప్తధాతు రూపమైనటువంటి ఈశ్వర చైతన్యం. అందుకే హరస్వాయిచ వామనాయిచ నుంచి మీరు ఇక్కడ గమనించితే మన ఉపాధుల యందు సర్వోపాధుల యందు ఈశ్వర చైతన్యం ఎలా ప్రవహిస్తుందో చూడండి. అంటే రుద్రం మనకి మొత్తంగా ప్రపంచమంతా

నింపి ఉంచాడు ఆ మహర్షులు. అటువంటి దివ్యమైనటువంటి ఇక్కడ జల వ్యవస్థను ఎందుకు చెప్పారు అనేది ఒకటి చూడాలి మనం. జలం చాలా దివ్యమైనది, ఈశ్వర స్వరూపం. అన్నిటిలోకి మొదట జలాన్నే చెప్తారు, ఆ తర్వాతే మిగిలినవన్నీ కూడా. మనం ఉన్నటువంటి ఈ సృష్టి ప్రతిసర్గం నుంచి ఆవిర్భవించింది, అందులో జలం మొదట ఉందని, అటుపై మిగిలినవన్నీ ఆవిర్భవించాయని, తిరిగి జలంలోనే కలుస్తున్నాయని కదా మనం చెప్పుకున్నాం. అందుకు జలం మనకి ఆధారం. అందుకు ఆపో వాయుదగుం సర్వం విశ్వాభూతాన్యాపహ ప్రాణావా ఆపహ పశవ ఆపోన్నమాపో అమృతమాపహ అని చెప్పుకుంటున్నాం. ఏంటి దీని అర్థం? ఈ సర్వము అపోమయం, అంటే జలమయమైనటువంటిది అని వర్ణించాం. ఆ జలములు పరమేశ్వర స్వరూపములు. ఆ కారణం చేతనే ఈశ్వరుణ్ణి మనం జలములతో అభిషేకం చేస్తాం. ప్రతి శివక్షేత్రం దగ్గర కూడా అత్యద్భుతమైన జల వ్యవస్థ ఉంటుంది, ఆశ్చర్యకరం. మనకి నిజంగా మన యొక్క దేవాలయ వ్యవస్థ ఏదో విశ్వాస కేంద్రములు కావు అని ముందు నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. అది విజ్ఞాన కేంద్రాలు. ప్రతి ఆలయ నిర్మాణం కూడా ఆ ఊరిని రక్షించే వ్యవస్థతో ఏర్పాటు చేశారు. కేవలం దేవతాశక్తి మంత్రశక్తులు ఒకవైపు ఉంచి నగర నిర్మాణ విజ్ఞానం మనకు దగ్గర ఒకటి ఉంది. ఆ దేవాలయాన్ని ఆ ఊరిలో ఆ ప్రాంతంలో ఆ విధంగా నిర్మించడం వల్ల ఆ ఊరికి ఉండేటటువంటి నిర్మాణ వైఖరిలో మార్పు వస్తుంది. పైగా అక్కడ జలాది వ్యవస్థ ఊరికి బాగా అందజేసే విధంగా ఆలయాలను ఏర్పాటు చేయడం, వాటి పక్కన కోనేరు నుంచడం, ఇంత వ్యవస్థ ఏర్పాటు చేశారు గనక వేలాది సంవత్సరాల మహాలయాలు కూడా సుస్థిరంగా ఇప్పటికీ నిలబడి ఉన్నాయి మనకి. ఒక్కొక్కటి దివ్యమైనటువంటి ఆలయాలు చిదంబరం మొదలైన చూస్తే ఆశ్చర్యచకితులం అవుతాం. ఆ పక్కన జల వ్యవస్థ ఎంతో గొప్పది. అంతేకాదు, మీకు ముఖ్యంగా ఈ కర్నూలు పరిసరాలు పరిశీలించినట్లయితే శివక్షేత్రాలు చాలా దివ్యంగా కనిపిస్తాయి, మహానంది మొదలైనవి. ఒక మహానందే కాదు, అటువంటి శివక్షేత్రాలు సుమారు 5-6 చుట్టుపక్కల. కానీ మనలో పరిశోధనా దృక్పథం లేదు, పవిత్ర భావము తక్కువైపోతుంది, విశ్వాసం పూర్తిగా ప్రబలిపోయింది, తగ్గిపోయింది. ఏముందండి, ఏదో నమ్మకం అండి అని మనం అనుకుంటున్నాం. నమ్మకం కాదండి, విజ్ఞానం. దాని గురించి పరిశోధించమని వేడుకోవాలి సైంటిస్టులందరినీ కూడా. పరిశోధిస్తే చాలా తెలుస్తాయి. కర్నూలుకి దగ్గరలో ఒక ఆలయం ఉంది, బహుశా పేరు గుర్తులేదు కానీ బుగ్గరామేశ్వర ఆలయమో ఇది అనుకుంటాను. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆశ్చర్యపోయాం. ఈ మహానంది వద్ద ఏ విధంగా అయితే ఒక చిన్న కొలను ఉండి అది క్రిస్టల్ క్లియర్ వాటర్, అది ఎక్కడి నుంచి వస్తున్నది, ఎటు వెళుతున్నది, కొన్ని ఎకరాలు పండించగలదట ఆ జలం. అంత చక్కటి ఒక కోనేరుంది. అది చూసి శివదర్శనం చేసి ఇటు రాగానే ఆ కోనేరు పరిసరాల్లో బిల్వవృక్షాలున్నాయి, అక్కడికి వెళ్ళి జపం చేసుకోవచ్చు అని వెళితే ఆశాభంగమైంది. ఎందుకంటే చెప్పరాని విధంగా అక్కడ మలమూత్రములన్నీ నింపు ఉంచారు మానవులు, అంత అసహ్యంగా ఉన్నాయి. అంటే కనీసం పరమేశ్వర స్వరూపం అని, అది చూడవలసిన శాఖ ఏదైతుందో వాళ్ళకు పట్టించుకోరు. వాళ్ళు పరిరక్షిస్తున్నది ఏమిటయ్యా, అంత ఆలయంలో ఉంటే హుండీని పరిరక్షించుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆలయం అక్కర్లేదు, ఈ పరిసరాలు అక్కర్లేదు, దీని పవిత్రత అక్కర్లేదు, ఈ ఆలయం పక్కన ఈ కోనేరేమిటి, ఈ కోనేరుతో ఇంత జల వ్యవస్థ అవడం ఏమిటి, ఏమిటో అర్థం కావట్లేదు. ఏమైనా అర్థమైనా అర్థం కాకపోయినా నమస్సహమానాయ అని ఆయనకు సహించడం అలవాటు, సహిస్తున్నాడు ఆయన. ఆ కారణం చేతనే ఆయన దయామయుడు, సహిస్తున్నాడు కనుక ఇంకా మనం ఇలా ఉండగలిగాం. లేకపోతే దేవాలయాల పట్ల మనం చేస్తున్న ద్రోహాలకి ఆ స్వామి ఎప్పుడు అలుగుతాడో మనకు తెలియదు. మొత్తానికి ఈ జల వ్యవస్థ, ఈశ్వరాలయం, వీటన్నిటిని మనం పరిశీలించాలి. ఎందుకు మహాత్ములు ఏర్పాటు చేశారు? గంగానది ప్రవహిస్తోందంటే అది పుట్టిన చోటు నుంచి సాగర గర్భంలో కలిసే వరకు ఆ నదీ తీరంలో ఎన్ని ఈశ్వర క్షేత్రాలు, విష్ణుక్షేత్రాలు వెలసి ఉన్నాయి. గోదావరమ్మ తాను పుట్టిన నాసిక త్రయంబక క్షేత్రం మొదలుకుని సముద్రంలో కలిసే వరకు ఎన్నెన్ని దివ్య క్షేత్రాలు ఉన్నాయి మనం పరిశీలించితే. అమరేశ్వరుడు కృష్ణాతీరంలో వెలసి ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకి ప్రకృతిలో పరమేశ్వరుడు ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా నడుపుతున్నాడు దర్శించడానికి అవకాశం ఇచ్చినటువంటిది. కేవలం ఇప్పుడు మనం వాటిని విహార కేంద్రాలు చేయడానికని ఆ ప్రాకృతిక పరిసరాన్ని పాడు చేసి కొత్త కొత్త నిర్మాణాలు చేసి ధ్వంసం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికైనా వీటి ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అందుకే వైదికమైన ఈ దివ్య విజ్ఞానాన్ని, ఆ జల వ్యవస్థలో కూడా ఈశ్వరుడే ఉన్నాడన్న విషయాన్ని మన ఈశ్వరాలయాల సన్నిధిలోనే మనం తెలుసుకుంటున్నాం.
ఈ భావన మనకు వచ్చినప్పుడు రుద్రం బ్రతుకులో మనకి ఉంటే ఎక్కడికి వెళ్ళినా శివుడు కనబడుతూ ఉంటాడు. ప్రతి జల ప్రవాహం దగ్గర కూడా కనిపిస్తాడు. ఇంకా ఇంకా జల వ్యవస్థలు తర్వాత మంత్రంలో వస్తాయి. అక్కడ వెళ్ళినప్పుడు ఆ మొదటంతా చాలా వివరించారండి, తర్వాత తర్వాత పరిగెత్తించేళ్ళండి ఆయన అని మీరు అనుకుంటారు.

0: కోకుండా నేను ముందుగా ఇది చెప్పడం ఏంటంటే, ఇక్కడ చెప్పింది ఇక్కడే వదిలేయకుండా గుర్తు పెట్టుకుంటే అక్కడ నేను ఇంత వివరించనక్కర్లేదు. అది విశేషం. చెప్తున్న వైఖరిని సరిగ్గా పరిశీలించండి, ఏ విధంగా వెళుతున్నది, ఎక్కడ ఒక్క మంత్రాన్ని కూడా నేను విడిచిపెట్టడం లేదు. ఇక్కడ ఇంత వివరణ ఇచ్చాను అంటే మీకు మళ్ళీ జల వ్యవస్థ ఇచ్చినప్పుడు ఇంత వివరం అక్కర్లేదు, అక్కడ చక్కగా వెళ్ళిపోవచ్చు, అప్పుడు ఇది దాటేసేయండి అని మాత్రం వ్యాఖ్యానించుకోవద్దు. ఇది గుర్తుపెట్టుకుంటే మీకేం పర్వాలేదు. కానీ ఏ రోజుకి ఆ రోజు అంటే మేమంతా ఫ్రెష్ శివలింగాలు లాంటి వాళ్ళు, నీరు పోస్తే మొత్తం క్లియర్ అయిపోతామంటే నేనేం చెప్పలేను. అలా కాకుండా ఎప్పటిదప్పుడు బాగా గుర్తుపెట్టుకుంటే తర్వాత దానికి పనికొస్తుంది. ఈ విధంగా జలస్వరూపుడైన విశ్వవ్యాపకమైన మహాచైతన్య ప్రవాహ స్వరూపుడైన స్వామిని నమస్కరించారు. ఈ చైతన్య ప్రవాహానికి నమస్కారము. శివుడంటే ప్రవాహం, చైతన్య ప్రవాహం. ఆ ప్రవాహాన్ని గుర్తు చేయడానికే శంకర్ల వారి శివానంద లహరి, సౌందర్య లహరి అని చైతన్య ప్రవాహాలను మనకు చెప్పారు. ఆ లహరుల్ని గుర్తు తెచ్చుకోవాలి. ఆ లహరే మనలో విహరిస్తున్నది. ఆ లహరిని మీరు హరి లహరి, హరి అనండి హర అనండి, లహరి మాత్రం అదే మహా చైతన్యం, సర్వవ్యాపకమై ప్రవహిస్తున్నటువంటిది. ఆ చైతన్యాన్ని షష్ఠోనువాకంలో నమస్కరిస్తున్నారు. నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ. జ్యేష్ఠుడండి ఆయన అంటే పెద్ద ఆయన అని అర్థం. అందరికన్నా పెద్దవాడు, అందుకే ప్రారంభమే జ్యేష్ఠ అన్నారు. పెద్ద ఆయన అని ఊరుకుంటే పెద్ద ఆయన పాపం కాలంతో పాటు కొంతకాలానికి పెద్ద ఆయన అనుకోవడమే తప్ప మరి కనపడ్డు. కానీ అలా కాదయ్యా, కనిష్ఠాయ చ చివరి వాడు కూడా ఆయనే అన్నారు. నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ, పెద్దవాడు ఆయనే చిన్నవాడు ఆయనే. ఇది తెలిస్తే ఇంక గొడవలు ఉంటాయండి. పెద్దవాడిగా వాడి బాధ్యతలు వాడుకుంటే కనిష్ఠుడిగా వీడి బాధ్యతలు వీడుకుంటాయి. పాపం పెద్దవాడి బాధ్యతలు ఒక్కొక్కసారి చూస్తే జాలి కూడా వేస్తుంది. పెద్ద అబ్బాయి కదా, మీరే ముందు రావాలండి అంటుంటారు, ఏ కర్మల్లోనైనా వేటిలోనైనా. ఆహా, నాకు పెద్దవారిని హోదా ఇచ్చారంటారా, లేకపోతే పనులు భారం పెట్టారంటారా, వాడి బాధ్యత వాడిది. అలాగే కనిష్ఠుడికి వాడుకుండవలసింది ఇది ఉంటాయి. అందుకే సృష్టిలో వాడు చేసేటువంటి కర్తవ్యాలు బట్టి వాడి గౌరవం ఆయా సందర్భాల్లో వస్తాయి. అందుకే జ్యేష్ఠుడు ఆయనే, కనిష్ఠుడు ఆయనే. జ్యేష్ఠుడు కనిష్ఠుడు సరిగ్గా చెప్పారు, బాగుంది. అన్ని విధాలా జ్యేష్ఠుడు. దేనిలో జ్యేష్ఠుడు కాడు చెప్పండి, వయస్సులో జ్యేష్ఠుడు కాడా? ఏనాటి వాడు, అనాది గనక జ్యేష్ఠుడు. విద్యలో జ్యేష్ఠుడు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, అన్ని విధాల జ్యేష్ఠుడు. ఈ జ్యేష్ఠ శబ్దం మనం ఎక్కడెక్కడ వాడతామంటే, మనం ఏ వ్యవస్థలో ఉన్నా వ్యవస్థలో మనకు కనిపిస్తున్న ఒక పెద్దవాడిని జ్యేష్ఠుడు అంటాం. గురువుల దగ్గర మన శిష్యులుగా చేరితే మనం చివరి శిష్యులు అవ్వచ్చు, కనిష్ఠులు. కానీ వాడు మా గురువుగారి యొక్క ప్రథమ శిష్యులు వాళ్ళండి వాళ్ళు అని ఒకరిని చూపిస్తాం, వాడు జ్యేష్ఠుడు. అయితే ఆ గురువు ఇచ్చిన విద్యా చైతన్యం అక్కడే ఆగిపోయిందా? కనిష్ఠుడిలో కూడా అదే ప్రకాశిస్తుంది చివరి వరకు కూడా. ఇలాగ విశ్వం అంతా కూడా జ్యేష్ఠంతో మొదలై కనిష్టం వరకు ప్రవాహ రూపంలోనే వెళుతున్నది చైతన్యం. అందుకే జ్యేష్ఠుడిగా ఉన్న రుద్రుడికి నమస్కారం, కనిష్ఠుడిగా ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారం. సరే, మధ్యలో ఎవరున్నారు? జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ. మరి మొదలు చివర చెప్పారు. సరే, నమ పూర్వజాయ. మనకు కనిపిస్తున్న పెద్దవాళ్లలో ఈయనే అన్నాం, మరి ఈయన్ని మించి పెద్దవాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్న. అంటే మన తరం వచ్చేటప్పటికి ఒక్కడే జ్యేష్ఠుడు కనిపిస్తున్నాడు. సరే, కానీ ఈ జ్యేష్ఠుడిని మించిన జ్యేష్ఠుడు ఎవరైనా ఉన్నారా ప్రశ్న వస్తే, నమ పూర్వజాయ, మొదట కలిగిన వాడు అని అర్థం. పూర్వజాయ, మొదటిగా కలిగినవాడు. ఈయన కలిగినవాడా? అదొక మళ్ళీ ప్రశ్న. జా అంటే పుట్టినవాడు, కలిగినవాడు. పరమేశ్వరుడు పుట్టేవాడు కలిగేవాడు కాదు, ఉన్నవాడు ఆయన, అది విశేషం. పూర్వజాయ, ఉన్నవాడు కలిగేట. అంటే అవ్యక్తంగా ఉన్నవాడు వ్యక్తమయ్యాడు, తొలుత వ్యక్తమైంది ఈయనే, అటు తర్వాత ఆయన నుంచి అన్నీ వ్యక్తమయ్యాయి. అందుకే పూర్వజాయ చ, మొదట పుట్టినవాడు ఆయనే, అపరజాయ చ చివరికి ఉండేవాడు ఆయనే. జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ పూర్వజాయచ అపరజాయచ. ఇవి మనం పరిశీలించినప్పుడు జగత్తులో ఒకడు పెద్దవాడు ఒకడు చిన్నవాడు అంటే, ఈ చిన్నవాడు మళ్ళీ పెద్దవాడే మరికొందరు చిన్నవాళ్ళకే మార్గదర్శకం అవుతాడు. ఈ విధంగా ప్రసరిస్తూ ఉండడమే చైతన్య ప్రవాహం యొక్క లక్షణం. అందుకే జ్యేష్ఠుడై కనిష్ఠుడై పూర్వజుడై అపరజుడై ఉన్నటువంటి స్వామి మధ్యమాయ చాపగల్భాయ చ అన్నాడు. సరే, మొదటివాడు చివరివాడు అని చెప్పారు, మరి మధ్యవాడు కాదా అండి? మధ్యమాయ చ, మధ్యమంలో కూడా ఆయనే ఉన్నాడయ్యా అని. ఇది కేవలం మనం చూసే పెద్ద చిన్న ఇవే కాకుండా సృష్టిలో ప్రతి వ్యవస్థలోనూ ఇది ఉంటుంది, మొదలు మధ్య చివర. ఈ మూడు ప్రతి దానిలో కూడా ఉంటాయి. ఒక కార్యంలోనూ అంటే క్రియలోనూ ఉంటుంది, వస్తువులోనూ ఉంటుంది, దేశంలోనూ ఉంటుంది, కాలంలోనూ ఉంటుంది. ఈ నాలుగింటిలో కూడాను వ్యాపించి ఉండేటువంటిదే దేశ కాల వస్తు క్రియ. ఈ నాలుగింటిలో కూడా జ్యేష్ఠ కనిష్ట పూర్వ మధ్యమ అపర అనే లక్షణములు ఉంటాయి. ఈ లక్షణములన్నీ పరిపూర్ణమైతేనే ఒక సిద్ధి అనేది లభ్యమవుతుంది. వీటన్నిటి యందు ఈశ్వర చైతన్యం ఉంటేనే ఇవన్నీ పరిపూర్ణమవగలవు. మధ్యముడి బాధ్యత మధ్యముడికి ఉంటుంది, చివరివాడి బాధ్యత చివరిది, జ్యేష్ఠుడి బాధ్యత జ్యేష్ఠుడిదే. ఇలా ఈ ముని రూపములతోనే విశ్వ నిర్మాణం, విశ్వ నిర్వహణ ప్రతి చోట జరుగుతున్నది గనక వీరందరికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ నమస్కరిస్తున్నారు ఇక్కడ. అపగల్భాయచ, ఇదో గొప్ప మాట. అపగల్భాయచ అంటే ఇంకా పూర్తిగా ఇంద్రియములు ఎదగని స్థితిలో ఉన్నటువంటి వాడు, అంటే శిశు స్థాయిలో ఉన్నవాడు, ఎదుగుతున్నవాడు అనండి. పూర్ణంగా ఎదగని వాడు, శిశు స్థాయిలో ఉండేవాడు అంటే అప్పుడే పుట్టిన శిశువులో కూడా రుద్రుణ్ణి పరిశీలించడం. అది ఆయన కానీ విడిచిపెడితే దేనికి ఉనికి లేదండి, ఎందుకంటే ఉనికి ఆయన గనక. ఉనికి అయిన ఆయన దేన్ని విడిచిపెట్టినా దేనికి ఉనికి ఉండకుండా ఉంటుంది. అందుకు ఆ ఉనికి అయిన ఆయన వ్యక్తమైతేనే ప్రతిదీ తన ఉనికిని వ్యక్తం చేసుకోగలదు. ఆ విధంగా శిశురూపుడైనటువంటి పరమేశ్వరుని ఇక్కడ నమస్కరించారు. ఇదే మనం తలంచుకుంటే నిన్న మనం తాతగారు అన్నామే శివుణ్ణి, వృద్ధాయచ సమృద్ధనేచ. తాత అన్నా శివుడే, బిడ్డ అన్నా శివుడే, అది విశేషం. ఏదైనా ఆయనే, అది ఏ రూపంలోనైనా దొరికిపోతాడది. ఆయన దగ్గర మనం ముద్దు కురియాలంటే తాత అని పిలుద్దాం, ఆయన్ని ముద్దు చేయాలంటే బిడ్డ అని పిలుద్దాం. అలాగే పిలుచుకుని తరించిపోయారు భక్తులందరూ కూడా. అపగల్భాయచ లాలించాలంటే శివుడి కన్నా శిశువు ఇంకెవడుంటారండి.
1: ఓం నమశివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org. ఓం నమశివాయ.

ఆకలి కొన్న వేదవ్యాసునికి అందరి బుద్ధుల్ని శాసించేటువంటి ఆదిశక్తి విశాలాక్షి యొక్క మహిమ చేత వేదవ్యాసునికి కాశీనగరంలో భిక్ష లభించలేదు. ఆయనకే కాదు, ఆయన శిష్యులు 1000 మంది వారికి కూడా భిక్ష లభించలేదు. ఏ కారణం చేత భిక్ష లభించలేదో కాశీనగరాన్నంతటిని కూడా పరామర్శించి రమ్మనమని శిష్యుల్ని పంపాడు వ్యాసదేవుడు. తిరిగి వచ్చి శిష్యులు చెప్తున్నారు, కాశీనగరంలో ఎటువంటి కొత్త విషయమూ కనబడలేదు, ఎప్పటి వలే ఉంది కాశీ, ఎందువల్ల భిక్ష కలగలేదో కారణం తెలియలేదు. ఆ త్రినేత్రధారి అయినటువంటి విశ్వేశ్వరుని యొక్క మాయ చేత ఎక్కడా భిక్ష లభించలేదు. వెంటనే కడకడంబడి ఆకలితో బాధపడి భిక్షాపాత్రము నట్ట నడువీధి ఉంపగుల వేచి, నట్ట నడువీధి నిలిచి భిక్షాపాత్రని పగలవేచి కోపావేశంబున, కోపావేశంతో శపించబోయాడు కాశీనగరాన్ని. ధనమదంబును వేద విద్యామదంబు మోక్ష లక్ష్మీ మదంబును ముదిరి కాదే, కశికా పట్టణంబున కరుణ లేక బ్రాహ్మణులు నన్నునిటు భంగపరచిరనుచు. ఇక్కడ కాశీనగరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మదం పెరిగిపోయింది. ఎందుకంటే ఈ నగరంలో విద్య బాగా ఉంది కనుక విద్యామదం ఉంది, పైగా సంపద బాగా ఉన్నది అందువల్ల ధనమదం ఉంది. ఇక్కడ ఉన్నవారికి మోక్షం తప్పనిసరిగా లభిస్తుంది గనక మోక్షలక్ష్మీ మదం కూడా పెరిగిపోయింది. ఇన్ని మదం పెరిగిపోవడం వల్ల నన్ను వీరు గమనించకుండా అవమానిస్తున్నారు కాశీనగర వాసులు అని అనుకుంటున్నాడు వేదవ్యాసుడు. అంటే ఆకలి బాధ ఎంత పతనానికి దారితీస్తుందో చూసారా. మానావమానాల్లో సమానంగా ఉండాలి క్షేత్రవాసిని ముందే చెప్పుకున్నాం మనం, దాన్ని కూడా తప్పుతున్నాడనమాట. తనకేదో అగౌరవం జరిగిపోయింది అనుకున్నాడు. ఇప్పుడు ఎన్ని బాధలంటే కడుపులో ఆకలి మంట, పైన సూర్యుని మంట, మూడవది అవమానం జరిగిందేమోననే బాధతో తెచ్చుకున్నామంట. ఇన్ని మంటలు కలబోసి కృష్ణ ద్వైపాయనుడు ఆత్మగతంబున ధనము లేకుండెదరు మూడు తరములందు, మూడు తరముల చెడుగాక మోక్షలక్ష్మి విద్యయును మూడు తరముల వెడలవలయు. ఇక్కడ నుంచి మూడు తరాల వరకు వీళ్ళకి ధనం ఉండకూడదు, మోక్షం ఉండకూడదు, విద్య ఉండకూడదు కాశీనగర వాసులకి అని శపించబోయాడు. పారాశర్యుండు క్షుత్విపాసా పరవశుండై శపియింపందలంచునవసరంబున, పరాశరపుత్రుడైన వ్యాసదేవుడు ఈ విధంగా శపించబోతూ ఉండగా ఒక్క విప్రగృహంబు వాకిట పార్వతి ప్రాకృత వేషంబున. ఈ లోపల ఒక విప్రగృహం యొక్క వాకిలి తెరచుకుంది. తెరచుకున్న వాకిలి నుంచి ఒక మహాశక్తి ప్రాకృత స్త్రీ వేషంతో వచ్చిందనమాట. జగజ్జన్ని విశాలాక్షి అన్నపూర్ణమ్మ ఎలా పిలిచిందిటంటే సంయమివరా ఇటు రమ్మని, సంయమివరా అని పిలిచిందిట. ఆ పిలుపులోనే ఎత్తిపడిపో ఉంది. సంయమివరా అంటే నిగ్రహ సంపన్నులైన వారందరిలోకి గొప్పవాడా అనే అర్థం అన్నమాట సంయమివరా అనడంలో. ఆ మాటలోనే మునికి కావలసింది నిగ్రహం కదయ్యా, ఆ నిగ్రహాన్ని కోల్పోయావా అనే చీవాటు కూడా అందులోనే దాగి ఉంది. అంత చక్కగా చీవాట్లు పెడుతోందమ్మ. సంయమివరా ఇటు రమ్మని పిలుపులోనే అంత చక్కగా వడ్డించింది అన్నమాట అన్నపూర్ణమ్మ. ఇటు రమ్మని వీచి హస్త సన్నాదర లీలా, ఇలా రావయ్యా అని పిలిచింది ఆ తల్లి బిడ్డని పిలిచినట్లుగా. అప్పుడు ఆ చేతికున్నటువంటి ఆ కటకాభరణము మృగయిట గల్లు గల్లుమని అమ్మ చేతి కంకణాల మ్రోత విన్నాడు వేదవ్యాసుడు. చేరం పిలిచి అమ్మత్త కాశిని సత్యవతి ఇనకిట్లనియే అలా పిలిచి సత్యవతి తనుడైన వేదవ్యాసునితో ఇలా అన్నదిట అమ్మ. ఓ మునీశ్వర వినవయ్యా, ఉన్న ఊరు కన్న తల్లియు నొక్కరూపన్న రీతి. ఉన్న ఊరు కన్న తల్లి అంటారు కదా, ఈ రెండు ఒక్కలాంటివే. అలాంటి ఉన్న ఊరి మీద శపించడానికి సిద్ధపడతావా? పైగా ఇది మామూలు ఉన్న ఊరా, విశ్వనాథుడు ఉన్న ఊరు. అటు విశేషించి శివుని అర్ధాంగ లక్ష్మి కాశీ, ఇవ్వీటి మీద ఆగ్రహము తగునే శివునికి భార్యతో సమానమైనటువంటిదయ్యా అని. అంటే అమ్మ పార్వతి ఎవరో కాశీనగరము ఆసక్తే. అటువంటి శివుని అర్ధాంగ లక్ష్మి అయినటువంటి కాశీ మీద ఆగ్రహము తగుని, ఎటువంటి కాశీ ఇది, 1000 శాఖలతో సమవేద రాశి ఏకవింశతి రూపమై రుంగ్ నిగమము 900 యొక్కండు త్రోవలంది ఇరుమే ఆధర్వ యజుస్సులుండు కాశీ. మొత్తం వేదములన్నీ ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదములు తమ శాఖలన్నింటితో పాటు ఇక్కడ పరిపూర్ణంగా వర్ధిల్లుతున్నాయి కాశీక్షేత్రంలో. అటువంటి వేద విద్యానిధి అయినటువంటి కాశీనగరంబు మీద భిక్ష లేకుండా కారణంబుగా నీయంత వాడు కటకటంబడి శపయింపందలంచునే, నీయంతటి వాడు వేదవ్యాసుడంటే ఎటువంటి వాడు, తాపసులందరికీ మార్గం చూపించినటువంటి వాడే, ఇన్ని వేదములు ఇక్కడ ఉన్నాయంటే ఈ వేదముల యొక్క స్వరూపం బాగా తెలిసిన వాడు నువ్వు,
అటువంటి నువ్వు పొట్టకి దొరకలేదని చెప్పి కాశీని తిడతావ చెప్పు. సరేనే బ్రాహ్మణుడువు కదా, నీకు ఏమన్నా నిందలు, అటు విశేషించి ఆకున్నవాడు, ఎందుకంటే నిగ్రహానుగ్రహ సంపన్నుడైనటువంటి ఋషివి, పైగా ఆకలి మీద ఉన్నావు, అందువల్ల నీలాంటి వాడిని ఎక్కువగా ఇది అనడం మాలాంటి సామాన్య గృహిణులకి మెచ్చు కాదులే అన్నదిట. అంటే ఆమె పార్వతిని తెలియదు, ప్రాకృత వేషంతోనే కనబడింది అనమాట. విశేషించి ఆకున్నవాడవు, కావున ఈ అవసరంబున నిన్ను హెట్టుకుందాడుట మమ్ముబోటి గృహిణులకు మెచ్చు కాదు. ఇటువంటి సమయంలో నిన్ను ఏవైనా ఎక్కువ తక్కువలు మాట్లాడితే మాలాంటి వాళ్ళకి క్షేమం కాదు, ఎందుకంటే మమ్మల్ని చెప్పించడానికి ఎక్కడ సిద్ధపడతావో అన్నది పార్వతి. ఇప్పుడు నువ్వు ఆకలి మీద ఉన్నావు కనుక నీ కడుపు నింపడం గృహస్థుల బాధ్యత, అందుకు గృహిణిగా మా ఇంటికి కుడివరమ్ము గృహిణిగా నిన్ను ఆహ్వానిస్తున్నాను, మా ఇంటికి భోజనానికి రావయ్యా. కుడిచి కూర్చున్న పిమ్మట కొన్ని మాటలు నీతోడ ఆడగలవు. ఇప్పుడు భోజనం చేసిన తర్వాత కొన్ని మాటలు నీకు చెప్పాలి, ఇప్పుడు మాత్రం మాట్లాడడానికి సమయం లేదు, ఎందుకంటే మా ఆయన గారు ఎదురు చూస్తున్నారు. ఆయన అతిథి లేకుండా భోజనం చెయ్యడు. వైశ్వదేవాది విధులు సర్వమును తీర్చి అరసియున్నాడు నా భక్త అతిథి రాక. మా ఆయన గారు గృహస్థు చేయవలసినటువంటి వైశ్వదేవము మొదలైన కర్మలన్నీ పూర్తి చేసుకుని అతిథి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడయ్యా. అతిథి పంక్తికి రాకున్నా అరగింపడుంటి నొకరాడు పతి ఎట్టి ఎరకమునను. అతిథి పక్కన లేకుండా ఎప్పుడు భోజనం చేయడు మా ఆయన. ఆయన గారి నియమం అది, ఒంటిగా ఏనాడు భోజనం చేయడు. భారతదేశంలో అటువంటి సంస్కృతి ఉండేది, అతిథికి పెట్టకుండా భోజనం చెయ్యకూడదు అని అనుకునే గృహస్థులు ఉండేవారు. అలాంటి గృహస్థు మా ఆయన, ఎట్టి ఎరకమునను ఎలాంటి అవాంతర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అతిథి లేకుండా భోజనం చేయడు గనక మా ఆయన గారికి ఆకలిస్తాం తొందరగా రా అన్నదిట. ఇక్కడ కూడా ఇక్కడ వ్యాసుని మీద వాత్సల్యం కన్నా ఆయన గారికి మీద మమకారాన్నే చెప్తోంది అమ్మ పార్వతమ్మ. అభ్రరంగా ఉపస్పర్శమాచరించి వేగ విచ్చేయవలయు నా విభుడు దశమి ఆకటికి నార్వలేడు బ్రాహ్మణ వరేణ్య అర్కమండలమిది వ్రాలి అపర దిశకు. ఇదిగో అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్న సమయం వచ్చేస్తుంది, తొందరగా నువ్వు గంగా నదికి వెళ్లి ఉపస్పర్శ చేసి, అంటే మధ్యాహ్నం చేయవలసింది ఉపస్పర్శ మాత్రమే, అది చేసి తొందరగా రావయ్యా, మా ఆయన గారు అసలే ఆకలి కొరవలేరు అంటున్నదిట. అంటే ఆయన గారు విశ్వేశ్వర స్వామి ఆకలి కొరవలేరు అన్నమాట. ఈ విధంగా ప్రాకృత వేషంతో వచ్చి ఇంత చమత్కారంగా మాట్లాడుతున్నది అమ్మ. ఈ లోపల ఈ మాటలుండగానే వేదవ్యాసునిలో ఒక్కసారి ఆవేశం చల్లబడింది అనమాట. అమ్మ మాతృత్వమూర్తిగా కనబడి భోజనం పెడతాననగానే అంటున్నాడు, చేయగలవాడ నేను నీ చెప్పినట్లా బ్రాహ్మణుడు కానా నాకు చపలము ప్రకృతి. అమ్మా నువ్వు చెప్పినట్లు చేస్తాను, ఏదో జాతి లక్షణం చపలత్వం, ఆ చపలత్వంతో ఇలా ప్రవర్తించానమ్మా. బుద్ధి కృప చేసి రక్షింపు పుణ్య సాధ్వి, కాక నీ పేరు నాకు నిక్కముగా చెప్పు. అమ్మా నన్ను క్షమించి నీ పేరేమిటో చెప్పమ్మా అని అడిగేట. అడిగితే అమ్మ అత్త కాసిన సత్యవరేయునికి ఇట్లనియే ఒక చిరునవ్వు నవ్వి అంటోందమ్మ, ఏ నా పేరు చెప్పాలా నీకు ఇప్పుడు, అది చెప్పడం మొదలు పెట్టానంటే సమయం చాలదయ్యా అన్నదిట అమ్మ. ఊకో చెప్పగా ఎంత ఏమి తడవవు ఓ విప్రసార్థూల, నీ వాకున్నాడవు భోజనోత్తరమునం దాస్థానమయ్యుండి. ఊకో చెప్పగా ఎంత ఏమి తడవవు, నువ్వు ఊకొడుతూ ఉంటే నేను చెప్పడం మొదలు పెడితే సమయాలు చాలవు, యుగాలు చాలవు, కల్పాలు చాలవు నా పేర్లు చెప్పాలంటే అన్నదనమాట. అనంత నామములతో ప్రకాశిస్తున్నటువంటి సహస్రనామములను మనం అంటాం, కానీ అనంత నామాలతో అనంత రూపాలతో అనంత తత్వాలతో ప్రకాశిస్తున్న అమ్మ తన గురించి చెప్పడం ప్రారంభిస్తే అంతకాలం భరించగలమా, అంత అనంతత్వం మనకు ఉన్నదా. అందువల్ల నేను చెప్పడం మొదలు పెడితే నేను నా గురించి చెప్తూ ఉండగా నువ్వు సర్వము మరచిపోతావయ్యా, ఆకలితో ఉన్నావే, ఇప్పుడు నిన్ను కూర్చోబెట్టి ఉపన్యాసం ఇవ్వడానికి సమయమా ఇది, అందువల్ల ముందు ఆకలి తీర్చుకోవాలి. ఆకున్నాడవు భోజనోత్తరమునం దాస్థానమయ్యుండి, చెప్పాల్సినవి చాలా ఉన్నాయిలే, భోజనం చేసిన తర్వాత కూర్చోబెట్టి చెప్తాను, అది అమ్మ చేసే పని. ఆకలి తీర్చిన తర్వాత బుద్ధి చెప్తుంది గాని ముందే బుద్ధి చెప్పడం కాదనమాట. అర్రాకం బెట్టక చెప్పేదన్ వినము వృత్తాంతంబును తేటగా, వీకన్ వేళ అతిక్రమించకుడువన్ వేంచేయుమా గ్రక్కునన్. సమయం దారిపోతుంది, తొందరగా రావయ్యా భోజనానికి అన్నాదిట అమ్మ. అని నం పారాసరియుండు ఆ ఆర్యతో, అమ్మా ఒక్క విన్నపంపుగలదు ఆకర్ణింపుమని ఇట్లని అమ్మతో ఇలా అంటున్నాడు. అమ్మా నువ్వు ప్రేమగా నన్ను పిలిచావు కాదన్న గాని ఒక్క విన్నపం, నేనొక్కడిని కాదమ్మా,
అందరం కలిసి ఒక చోట గుమికూడి తెచ్చుకున్న ఆహారాన్ని ఒక చోట పెట్టి అప్పుడు మేము భోజనం చేస్తాం, ఇది మా నియమం. దినము దినంబు దప్పకిటు త్రిమ్మరి చాలగ భిక్ష చేసి జనునెడ కూడవత్తుడు కుశాను సమానులు నన్ను పైల జైమిని ముక్షలైన శిష్యులు సమిద్ధమతిన్ పురసూర్య వీధికి మునుకొని ఒయ్యనొయ్య కఠమున్ కఠవల్లియును పఠించుచును. ఆ శిష్యులు కూడా నిరంతరము వేద పఠనంతో వారు భిక్ష చేసినటువంటి ఆహారాన్ని తీసుకువస్తారు. శిష్యులును నేనుగూడి రాజీవ నేత్ర ఆశ్రమమున పాషాణ మఠాంతరమున రాశివోయుదుము అఖిల పాత్రికల యందు అందరును తెచ్చినట్టి భిక్షాసనములా. మేమందరం తెచ్చిన ఆహారం ఎవరికి వారం తినేయకుండా అందరం ముందు ఆహారాన్ని రాసిపోసి తర్వాత వేటికి వాటిని విభజించుతాము. పాయసాపు పసూప పదార్థ నివహంబులు ఏకీభవించిన ఏర్పరించి అన్నింట సగము అతిథ్యభ్యాగతార్థంబు భజనంబుల నుంచి పాయబెట్టి ఆ తెచ్చిన ఆహారాన్ని వేటికి విభజన చేసి అందులో కొంత భాగాన్ని అతిథుల కోసం ఉంచి అతిథులకు సమర్పిస్తా. అంటే మాకు కూడా అతిథి ధర్మం ఉందన్నమాట. అతిథులకు సమర్పించి సగము భాగీరథి సలిల ధారా ప్రపూరంబున ప్రక్షాళితంబు చేసి మిగిలిన అన్నాన్ని భాగీరథి జలంతో శుద్ధం చేసుకుని తారతమ్యంబున వృద్ధ పురస్సరంబుగా పరిపాటి వేర్వేర బంతి సాగి ఆ భోజనం చేసే పద్ధతి చెప్తున్నాడు. వృద్ధ పురస్సరంబుగా అంటే పెద్దవారు తర్వాత చిన్నవారు ఈ వరుస క్రమంలో అందరం కూర్చుంటాం. అర్థిన అమృతాయతామని అనుమతించి ఏను మున్ను ప్రాణాహుతులెత్తజూచి ఆ విధంగా అందరం కూర్చున్న తర్వాత అమృతాయతాం అనే మంత్రాన్ని చెప్పి నేను ప్రాణాహుతులు తీసుకోగా అంటే ప్రాణాయ స్వాహ మొదలైన మంత్రములతో ఆహుతుల్ని స్వీకరించగా అది చూసి శిష్యులందరూ కూడా చేయు ప్రాణాగ్నిహోత్రంబు శిష్యకోటి ఇంతకాలంబు ఈ వ్రతం విట్లు చెల్లే. ఇలాగ ప్రతిరోజు మాకు భోజనం చేయడం భిక్షను సంపాదించడం జరుగుతోందమ్మా. అలాంటి సంపాదనలో ఇప్పుడు అవకరం కలిగింది, ఆకలి తట్టుకోలేక ఈ విధంగా చెప్పించానమ్మా, నన్ను క్షమించు అని బ్రతిమాలుకుంటున్నాడు అమ్మని. ఎన్నడు చూడము వినము ఇట్టి మహాద్భుతమేమి చెప్పుదున్కి నెదకంటి ఎట్టిడిన కీలున కాశీపురంబునందు భిక్షాన్నము లేదు నీ అడుగులాన నిజంబు. అమ్మా ఒట్టిడిన కీలని ఎవరో ఒట్టి పెట్టినట్లుగా ఈ రెండు రోజుల మీద భోజనం దొరకలేదమ్మా. నీ పదంబులానా నీ అడుగులానా నీ అడుగులానగా చెప్తున్నాడమ్మా, నిజంగా మాకు భోజనం దొరకలేదు అందువల్ల శపించామ్మా అంటున్నాడు. అంటే ఒక పసిపిల్లవాడి వలే ఏ విధంగా క్షమాపణ వేడుకుంటున్నారో చూసారా వేదవ్యాసుడు. నిజంబుగా విన్నవించదన్ నిన్నటి నుండి ఏము నిరునీగి నుంటి మినుట్టు పాసము. అమ్మ దగ్గరికి వెళ్ళి పిల్లవాడు ఏం చేయనమ్మా బాగా ఆకలేసింది అందువల్ల అలా అన్నాను అనగానకు జాలి పుడుతుంది అలా అంటున్నాడు అనమాట వేదవ్యాసుడు. నిన్నటి నుండి మేము నిరునీగి నుంటి మినిట్టు పాసము నిట్టు పాసము బాగా ఉపవాసం ఉండిపోయామమ్మా. చట్టులు డప్పిమై నవ్వురు సౌరయి పాత్రలు దారు కాశికా హట్టము నందు కూటికి నుపాయము లేక పరిభ్రమింప వారెట్టరిపోవ నిమ్మనుచు నించుక ఏనుయు తల్మి లేక ఏనెట్టు భుజింపు వాడ తరలక్షణ ఒక్కడ నీ గృహం బుడన్. ఈ విధంగా నాతో పాటు మా శిష్యులు కూడా ఆకలితోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ విడిచిపెట్టి నేను ఒక్కడిని నీ ఇంట్లో ఎలాగమ్మో భోజనం చేస్తాను. అస్తమింపగ చేరినాడహిమకరుడు శిష్యులే కాక అయుతంబు జిగురుబోడి వ్రతము తప్పి భుజింపంగ వలను కాదు నేడు నిన్నటి మరునాటి నిక్కువంబు. ఇదిగో సూర్యుడు అస్తమిస్తున్న సమయం దగ్గర పడుతోంది, శిష్యులు చూస్తే 1000 మంది, అందరికీ నువ్వు భోజనం ఎక్కడ పెట్టగలవు, వాళ్ళు లేకుండా నేను తినలేను, అందువల్ల క్షమించమ్మా నేను భోజనం చేయను అన్నాడు వేదవ్యాసాలు. అప్పుడు ఒక చిరునవ్వు నవ్విందిట జగదంబిక. అనవుడు నల్ల నవ్వి కమలానని ఇట్లను లెస్సగాకవో మినివరా నీవు శిష్యగణ మున్గొని చెయ్యన రమ్ము. సరేలే శిష్యులందరినీ తీసుకుని తొందరగారా అన్నది. ఎంతమంది వచ్చినా భోజనం పెట్టగలను, ఎందుకంటే విశ్వనాథుని కృప పేర్మి ఎందరతిథులు చనుదించిన కమధేనువున్ పనిగొనునట్లు పెట్టుదు నపారములైన అభిప్సితాన్నములు. అమ్మ ఎంత చక్కగా మాట్లాడుతుందో, విశ్వనాథుని దయ వల్ల కామధేనువు కావలసినవి ఇచ్చినట్లుగా నేను ఎవరికైనా ఎంతమందికైనా అమృత అన్నాన్ని పెడతాను అని చెప్తోందమ్మ. ఇది అమ్మ సకల జగత్తుకి ఇస్తున్నటువంటి అభయం. ఎంతమందికైనా సరే అభీప్సితాన్నముల్ ఏది కోరుకుంటే దానిని ప్రసాదిస్తాను అని అమ్మ అభయవచనాన్ని చెప్తోంది. ఇదంతా విశ్వనాథుని కృప పేర్మి. ఈ మాట్లాడడం ఒక మామూలు వ్యవహారికమైన మాటలా కనబడుతుంది. ఏదో విశ్వనాథుని దయ వల్ల మా ఇంట్లో అందరికీ పెట్టగలిగినంత ఉందిలే అంటాం, అలా అంటున్నట్టు కనబడుతోంది. నిజంగా విశ్వనాథుడి దయే అమ్మ అన్నపూర్ణమ్మ.
అని నా అట్లా కాక మహాప్రసారంబని వేదవ్యాసుండి శిష్యులను గుర్చుకుని భాగీరథించని ఉపస్పృశంబాచరించి ఏతించినా. శిష్యులందరినీ కూర్చుకుని ఆయన వచ్చేట, 1000 మందితో పాటు ఆ గంగలో ఉపస్పర్శ చేసి చేరుకున్నాడు అమ్మవారి భవనానికి. ఛత్ర సహితంబుగా పరాశర తనూజు బంతి సాగించ ముక్తి శాలాంతరమున. అక్కడ అమ్మవారి భవనంలో భోజనాలు వడ్డించబడుతూ ఉన్నాయి. అందరూ చేరుకున్నారు, అక్కడ పంక్తిలో కూర్చున్నారు. వారందరి ముందు కూడా ఎటువంటి పత్రములు వేయబడ్డాయంటే ఆ విశాలాక్షి మహాదేవి అనుభావంబున ఆ మహాముడుల ముందుట కనకరంభాపలాసపత్రంబులు ఎందు. కనకరంభాపలాసపత్రములు అంటే బంగారంతో చేయబడ్డ అరటి ఆకులు అనమాట. అటువంటివన్నీ కూడా ఆ పాత్రలు వారి ముందు పెట్టబడ్డాయి. అందులో వడ్డించబడ్డాయి పదార్థాలు ఆశ్చర్యకరంగా తమంత తాము ఉద్భవించినటువంటి వంటకములు ఏవి అంటే అపూపంబులు, లడ్డుకంబులు, ఇడ్డెలు, కుడుములు, అప్పంబులు, నిప్పట్లు, జిల్లేడికాయలు, దోసీలు, సేవియలు, అంగరి పొలియలు, పోవెలు, సారిపత్తెలు, జొత్తరలు, చక్కిలంబులు, మణుగు పువ్వులు, మోరుండలు, పుండ్రీక్ష ఖండంబులు, పిండ ఖర్జూర ద్రాక్ష నారికేళ కదలి పనస జంబు చూతలిగుజ దాడిమి కపిత్త కర్కంధు ఫలంబులు గసగసలు దసరు పులగములు చెరకు గుడములు నరిసెలు బిసకిసలయముల వరుగులు అంటూ సుమారు 2 పొటలు మించినటువంటి ఆహార పదార్థాలని వర్ణిస్తూ ఉన్నాడు శ్రీనాథుడు. అంటే అన్నపూర్ణమ్మ వడ్డిస్తే అన్నానికి కొరవేముంది, తినగలిగే శక్తి వీడిలో ఉండాలి గాని అంత చక్కటి వంటకాన్ని పెడుతోందనమాట. అందులో శ్రీనాథుడు భోజన ప్రియుడు అంటారు. వ్యాసుడు వారు వర్ణించిన వంటకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఏవి భోజన ప్రియత్వమేనా, అమ్మ వడ్డిస్తే ఎవరికైనా భోజన ప్రియత్వం వస్తుంది. ఆ విశాలాక్షిదేవి ఎన్ని రకాల వంటలు వడ్డిస్తున్నదో ఆ పళ్ళాలలో, వాటన్నిటినీ ఆరగించడానికి సంసిద్ధులవుతున్నారు వేదవ్యాసుడు శిష్యుడు మొదలైనటువంటి వారు. పక్కన జీర్ణశక్తికి మందు నుంచుకుని అన్నాలు తింటున్న రోజుల్లో ఒకవైపు పిజ్జాలు బర్గర్లు అంటూ విదేశీ రుచుల కోసం నాలుకలు చాచుకుంటున్న రోజుల్లో ఈ వంటకాల పేర్లు వింటూ ఉంటూనే ఒక్కసారి ఏదో తెలియని మాధుర్యాలు తగలవచ్చు. ఎంత చక్కటి వంటకాలు! చెరకు పాకంబులు, రాజనంపు మడుంగు టోగిరంబులు, చక్కని బియ్యంట, అవి కూడా మెలమెల మెరిసిపోతున్నాయట. వాటితో వండిన వంట, మల్లె పువ్వులా విచ్చుకున్నటువంటి అన్నము, వాటి పైన వడ్డించినటువంటివి తిమ్మనంబులతోడ దధి పిండ ఖండంబులతోడ అన్నాడు. అంటే గడ్డ పెరుగులు అనమాట. మేగడలతోడ, మజ్జిగలతోడ, నూరుగాయలతోడ, అంబ కవలంబులతోడ, రసావళలతోడం కూడా భుగభుగలంతకు పొగపు కంపులంతోడం ప్రతిభటించు. ఈ వండిన వంటకాలన్నింటిలోనే రకరకాల పొగలు వస్తున్నాయట, వాటిలో సువాసనలున్నాయి. ఆ సువాసనలు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నాడు. వేటి వేటి సువాసనలున్నాయంటే రామఠామోదంబును, రామఠామోదంబుతో మంతనంబాడు మెంతుల నెత్తావులు. రామఠామోదము అంటే రామఠము అంటే ఇంగువ అనమాట. ఆ ఇంగువు వాసన వస్తోందిట. ఇంగువు వాసనంతో మంతనమాడుతూ మెంతుల నెత్తావులు వస్తున్నాయి. మెంతుల వాసనలు, మెంతుల నెత్తావలితో బిత్తరించు జీరకంబుల సౌరభంబులను. ఆ మెంతుల వాసనని ఓడిస్తూ జీలకర్ర వాసనలు వస్తున్నాయట. జీరకంబుల సౌరభంబులతోడం ప్రస్తరించు కుస్తుంబురు కిసలయ్య వాసనలు. కుస్తుంబురు కిసలయములంటే కొత్తిమీర అనమాట. ఆ కొత్తిమీర యొక్క వాసనలు, కుస్తుంబురు కిసలయ్య వాసనలతోడం పిశాలించు కరివేపాకు పరిమళంబు, కరివేపాకు పరిమళంబులతో సంధించు కమ్మక సింధ గంధంబులను. అప్పుడు వంటకాల్లో వాడే సుగంధ ద్రవ్యాలు ఇవి. వాటితో పాటు ఏలకుల సౌరభంబులను, ఏలకుల సౌరభంబులతోడం సాలగించు కాలాగరు కురంగనాభి కర్పూర గంధసార నీహార వాప్పూరంబుల వలపులను. కాలాగరు కురంగనాభి కర్పూర గంధసార నీహార వాప్పూరంబుల వలపులతోడం కలగించు మహిసాక్షి గుగ్గులు ధూప ధూమంబుల కమ్మదనంబులను. అంటే ఆ తాగే నీళ్లలో కూడా కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి ఉంచారనమాట. అవి కాక ఆ వంట ఉన్నటువంటివి వడ్డించేటువంటి స్థలం ఏదైతే ఉంటుందో ఆ స్థలం కూడా నిర్మలంగా ఉండడమే కాక చక్కటి సుగంధం కోసమని ధూపములు అవి వేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా కిటికీల గుండా వెళ్లి వీధిలో వెళ్లే వాళ్ళకి చక్కటి వాసనలు ఇస్తున్నాయట. ఆ విధంగా మెరసిపోతూ ప్రకాశిస్తూ ఉన్నటువంటిది ఆ పాకశాల భోజనశాల. ఆ వంటలలో మిరియంబు పెరిమయు, పసుపు పసయు, శుంఠి సొవగు, ఆవ ఠేవయు, చందుప్పు చేగయు, కారాపు మవ్వంబును,
పిప్పల ఎప్పును అల్లంబు మల్లంబును చింతగ్రుజ్జు రజ్జును పేలపిండి మెండును నిప్పపు మొగ్గల ఎగ్గలికయు వెన్న పెన్నాటకంబును కలిగి ఒక్కొక్క మరియు తనకు తాను నులివేడి కట్టావితో ఆవిర్భవించిన. ఇవన్నీ చక్కటి వేడితో, అంటే ఎంత వేడి ఉండాలో అంత వేడితో ఇవన్నీ తమకు తాముగా ఆవిర్భవించాయట ఆ వడ్డించిన పల్లెరాలలో. అన్నపూర్ణమ్మ యొక్క మహిమ చేత ఇంత చక్కని వంటకాలు ఏర్పడ్డాయి. అందరూ కూడా పాత్రల ముందు కూర్చున్నారు. ఆకలి ఇంకా విరిగిపోయిందా వంటకాలు చూస్తూ ఉంటే ఆ సమయంలో గృహస్థు రావాలి. అతిథులందరూ సిద్ధమైపోయారు, గృహంలోంచి గృహస్థు రావాలి ఈ ఆహారశాలలోకి. ఆయన కోసం అందరూ చూస్తున్నారు. ఈ లోపల గృహస్థు వచ్చాడు. ఆయన కోసం వడ్డించినటువంటి ఆ పాత్ర వద్దకు వస్తున్నాడు, పళ్ళెం వద్దకు. ఆ వస్తున్న గృహస్థుని ఒక్కసారి చూశారు మహర్షులందరూ కూడా. ఆ వస్తున్న గృహస్థు ఎవరయ్యా అంటే ఆదిమ గృహస్థే వస్తున్నాడు. ఆ వస్తున్న స్వామి సొగసు ఎలా ప్రకాశిస్తోందంటే, తరుణ కంకోల పాద పల్లవము ఛాయ ఠవణించు జడల జూటంబు ముడిచి హైమంబులైన రుద్రాక్ష కుండలములు శ్రవణ పార్శ్వములందు సంతరించి నిర్నాభిబిలముగా నిర్వీగుబజ్జపై సలిల కషాయ వస్త్రము ధరించి ఆపాదమస్తకంబఖిలాంగ కంబుల నవ్య భస్మోద్ధూళనంబు చేసి పాశుపత దీక్ష రూపంబు పరసినట్లు శాంతి పుంభావమందిన సౌష్ఠవమున బంతినడిమికి నేతెంచె భవన భర్త తపసులకు భక్తి నన్నంబు ధారవోసి. ఆ స్వామి సదాశివుడు గృహస్థు భవన భర్త. భవన భర్త అంటే ఇంటి యజమాని అనమాట. భవనం అంటే ఇల్లు, భవన భర్త. ఈయన మామూలు భవన భర్త కాదు, భువన భర్త కూడా. ఆ స్వామి తరుణ కంకోల పాద పల్లవము చాయ ఠవణించు జడల జూటంబు ముడిచి లేత చిగురాకుల వలె ప్రకాశిస్తున్నటువంటి, లేత ఎరుపు కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి జటాజూటాన్ని ముడిచి హైమంబులైన రుద్రాక్ష కుండలములు శ్రవణ పార్శ్వములందు సంతరించి రుద్రాక్షకు ఇరువైపులా బంగారము తాపినటువంటి కుండలాల్ని రెండు చెవులకు ధరించి నిర్నాభిలముగా నిర్వీగుబొజ్జపై సలిల కషాయ వస్త్రము ధరించి నాభి కనబడకుండా కట్టుకున్నటువంటి కషాయ వస్త్రాన్ని ధరించి ఆపాదమస్తకంబఖిలాంగ కంబుల నవ్య భస్మోద్ధూళ నంబు చేసి శరీరమంతా కూడా భస్మ త్రిపుండ రేఖలు ధరించి పాశుపత దీక్ష రూపంబు పడసినట్లు, పాశుపత దీక్ష రూపమెత్తిందా అన్నట్లు శాంతి పుంభావముందిన సౌష్ఠవమున శాంతరసమంతా పురుష రూపం ధరించి వచ్చిందా అన్నట్లు మహాశాంతమూర్తిగా వచ్చాడు బంతి నడిమికి నేతెంచి భవన భర్త. ఆ భవన భర్త భువన భర్త వచ్చి తపసులకు భక్తి నన్నంబు ధారవోసే. అతిథులుగా కూర్చున్నటువంటి తాపసులందరికీ కూడా అన్నాన్ని ధారపోసి ఆరగించమన్నాడు. అమృతాయత అని చెప్పి ఆరగించ చతుర్విధాహారములను మనసు కోరిక నిండంగ మునిగణంబు. చతుర్విధాహారాలు కూడా తిన్నారట మొత్తం మునిగణము. అవి ఏమిటి చతుర్విధాహారాలు అంటే భక్ష్య భోజ్య లేహ్య చోష్యములు, వాటిని ఆరగించారు. వారి నడుమ కూర్చుని భోజనం చేశాడు విశ్వనాథుడు. ఎలాగూ అంటే వారి బంతిన కుడిచిన వాస భర్త ధర్మగేహిని తాళ వృంతంబు వీవా. ఒక తాటి విసనకర్రతో అమ్మవారు విసురుతూ ఉంటే అయ్యవారు భోజనం చేశారట ఆ బంతి నడిమిన కూర్చొని. భోజనానంతరమున ఆస్థాన మండపంపున సుఖోపవిష్ణుండై ధర్మపత్నియు తాను గృహపతి బాదరాయును రావించి కూర్చుండ నియమించే. భోజనం అయింది, అందరూ శుభ్రంగా భోజనం చేసిన తర్వాత ఆస్థాన మండపంలోకి వచ్చారు. పెద్ద భవనం, ఆ భవనంలో ఆస్థాన మండపం. ఆస్థాన మండపంలో సుఖోపవిష్ణుడై కూర్చున్నాడు ఇంటి యజమాని. ఆ పక్కనే ఆయనకి సేవ చేస్తూ విసరుతూ, ఆ విసనకర్రతో విసరుతూ నిల్చున్నది ధర్మపత్ని అయినటువంటి జగజ్జన్ని పార్వతి. అలా ఉండగా వారిని రావించేట వాళ్ళందరినీ కూడా ఉచితాసనం మీద కూర్చోబెట్టి భోజనానంతరం ఇవ్వలసినటువంటి తాంబూరాదులన్నీ ఇచ్చిన తర్వాత కనుసన్న చేసి విశాలాక్షికి అతనితో ఆడగల మాటలాడుమని నా ఒక్కసారి అమ్మవారి వైపు చూసి సైగ చేశాట. ఏం మాట్లాడారో మాట్లాడు అని, ఆయన ఏమీ మాట్లాడలేదు, అమ్మవారి వైపు సైగ చేశాడు. అప్పుడు ఆ మహాదేవి, ఆ తల్లి భర్త మనసు ఎరిగిన ఇల్లాలు గనక మనసు తెలుసుకుని సాత్యవతేయని గిట్లని ఏ యాసునితో ఇలా అన్నదిట, అరగించిత కడుపు నిండారనీవు శిష్యతతి భోజనంబు చేసిన యతేచ్ఛ
అదను తప్పిన తలగి అంతంతనున్నవారు లేరు కదయ్యా మీ వంగడమున. శుభ్రంగా తిన్నావు కదా, శిష్యతిథి కూడా భోజనం చేసింది కదా, అందరికీ ఎటువంటి లోటు లేదు కదా అని ఒక ఇల్లాలి వలె అడిగినదిట. అప్పుడు వెంటనే బాదరాయనుడు, మహాదేవి ఆ ఎంత చక్కటి భోజనము, మా కనీ విని ఎరగమి ఇంత చక్కటి భోజనము, అంత చక్కటి భోజనాన్ని చేశాం, ఇట్టి అద్భుతం వెందేని కలది, పాత్రంబుల యందు విచిత్రంబులు అన్నంబులు సవ్యంజనంబులై తమకుందాం ఆవిర్భవించడం ఎట్లు. ప్రతి వంటకం కూడా సవ్యంజనంబులై నంజుడు పదార్థాలతో సహా పుష్కలంగా పుష్టిగా తమకు తాముగా ఆవిర్భవించాయే. ఇటువంటి ఆహారం ఎప్పుడూ తినలేరు, మీ ప్రభావంబ మీర ఎరుంగుదురు. మాకు చూడ నీవు విశాలాక్షివి, ఈ అయ్య శ్రీ విశ్వేశ్వర శ్రీమన్ మహాదేవుండును కావలయు. మాకనిపిస్తుందేమంటే మీరిద్దరూ కూడా విశాలాక్షి విశ్వేశ్వరులనే అనిపిస్తోంది. అన్నం పెట్టిన ప్రతి దంపతులు కూడా విశాలాక్షి విశ్వేశ్వరులే. ఆ భావంతోనే అంటున్నాడు గాని నిజమే చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా అన్నాడో అప్పుడు ఈశాని అంటే అమ్మ జగదంబ సర్వేశ్వరి ఇలా అంటున్నదిట, కాశీనగరం వరకు చేసిన అపరాధమునకు తగిన శిక్ష చేయిందలించి ఇట్లనియే. కాశీనగరాన్ని శపించాలనుకున్నాడు కదా, ఆ అపరాధానికి శిక్ష వెయ్యబోతూ ఇలా అంటున్నది అమ్మ. అంటే ఇంతవరకు వడ్డించినవి వేరు, ఇప్పుడు వడ్డించబోతున్నవి వేరు, తివాట్లు వడ్డించబోతోందన్నమాట. మేలగు కశీనగరంబు ఈలాగున భక్తి కలిగనే భోజనమేవేళం పుట్టదు, పుట్టని వేళంకి నియందగునే వేదవ్యాస. ఇలాంటి భక్తి చూపిస్తే కాశీనగరంలో భోజనం పుట్టకుండా ఉంటుందా? ఒకవేళ పుట్టలేదనుకో, అప్పుడు వెంటనే కోపగించేయడమేనా? ఓ వేదవ్యాస, ఎట్టు పురాణముల్ 18 చెప్పితివి. 18 పురాణాలు ఎలా చెప్పేవయ్యా నువ్వు? ఎట్టు పురాణముల్ 18 చెప్పితివి, ఎట్లు వేదముల్ కట్టితి వెర్పరించి, నుడికారము తప్పకయుండ భారతం వెట్టు రచించితివి, ఈవు ఋషి వెట్టయితివి, ఒక్క దినంబు మాత్రలో పొట్టకు లేక తిట్టెదవు పుణ్య గుణంబుల రాశి కాశికన్. ఎలా చెప్పేవయ్యా 18 పురాణాలు, ఎలాగా ఏర్పరిచేవయ్యా వేదాలను, ఎలాగ మహాభారతాన్ని రాయగలగో, అసలు ఋషులు ఎలాగయ్యో, ఆ మాత్రం నిగ్రహ శక్తి లేదు, ఒక్క దినంబు లోపల పొట్టకలేకపోయినంత మాత్రాన పుణ్య గుణాల రాశి అయిన కాశీని తిట్టడానికి సిద్ధపడ్డావే, క్షేత్రవాసికి క్రోధం తగునా అంటున్నది. అంటే ఇందాకే ఈ కథకు ముందే కుమారస్వామి నియమాలు చెప్పారు కదా, కాశీక్షేత్రంలో ఉండాల్సిన నియమాలు, ఆ నియమాలు తప్పితే ప్రమాదము, కనుక నియమాలు తప్పరాదు క్షేత్రంలో అని చెప్పడానికి ఈ కథ ఉదాహరణ అన్నమాట. క్రోధంబు ఫలమే నిర్మల బోధమునకు, తీర్థవాసమున కరగంబే క్రోధము, వారాణసిపై క్రోధించిన విశ్వభర్త కుపింపడకు. క్రోధంబు ఫలమే నిర్మల బోధమునకు, బాగా చదువుకున్న దానికి ఫలమా కోపం? అంటే చదువుకున్న వాడికి కోపం ఉండాలా? చదువుకున్న దాని వల్ల వచ్చే జ్ఞానం వల్ల కోపం పోవాలి, వికారాలు పోవాలి. అలాంటిది ఇన్ని చదువులిచ్చిన నువ్వే ఆ వికారాలు జయించలేకపోయావు. తీర్థవాసమున కరగంబే క్రోధము, తీర్థంలో ఉండేవాడికి క్రోధము తగునా? పైగా వారాణసిపై క్రోధించిన కాశీ మీద కోపగించుకుంటే విశ్వేశ్వరుడు కోపం రాకుండా ఊరుకుంటుందా? వారాణసి ముక్తి స్థానంబు, వారాణసి మోక్షానికి స్థానమయ్యా, ఈ తీర్థంబు మీద ఎవ్వండి అన్యాయము తలంచు వాడు రుద్రపిశాచంబగు. వారాణసి మీద ఎవడు అన్యాయం తలబెడతాడో వాడు రుద్రపిశాచమవుతాడు అని పలికి భవాని భవుని ఆనందంబాలోకించిన అని మాట్లాడుతూ ఒక్కసారి ఆయన గారి ముఖం చూసిందిరు భవాని. వెంటనే శివుడు ఎర్రగా చూసి, కాశ్యనుండంగా అరుగుండు కాడు వీడు వెడలి పొమ్మను మాటలు వేయునేలా. ఒక్క మాటలా చెప్పాలంటే కాశీలు ఉండడానికి వీడు అరుగుడు కాడు, ఎందుకు 1000 మాటలు చెప్తావు? క్రోధనుండెట్లు కైవల్య కుల గృహంబు నా నివాసంబు కాశికానగరం ఎట్లు, కోపిష్ఠి ఎక్కడా నా కాశీనగరం ఎక్కడా, ఈ రెండు పొసగవు, కోపిష్ఠి నా నగరంలో ఉండడానికి వీల్లేదు, వెడలి పొమ్మను మాటలు ఎందుకన్నాడు? ఎంతైనా తల్లి మమత కనుక ఇన్ని మాటలాడింది తండ్రి ఒకే మాట వెళ్లి పొమ్మని అని విరూపాక్షుండు రూక్షాక్షరంబుల తన్ను అధిక్షేపించి పలికిన కలంగి వడవడ వడంకుచు వేదవ్యాసుండు. ఎప్పుడైతే విరూపాక్షుడు రూక్షాక్షరాలతో ఈ మాటలు అన్నాడో వెంటనే వణికిపోయాడు వేదవ్యాసుడు. అయ్యి ఆది దంపతుల పాదారవిందములకు ప్రణమిల్లి, ఆది దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల పాదాలకు ప్రణమిల్లి, ఏ నపరాధంబు శశితి కోపంబు ఉపసంహరింపు వలయనని ప్రార్థించిన, అమ్మా అయ్యా నా తప్పైపోయింది క్షమించమని వేదవ్యాసుడు అన్నట్ట. అప్పుడు శంకరుడు చెప్తున్నాడు, కాశీకాపురి తొంటి కట్టడి నుండక పుణ్యకాలమునందు భూతతిథిని వచ్చువాడవు శిష్యవర్గంబు నీవును, 5 క్రోశంబులకు అవలి నేల ఉండువాడవు.
ఇదివరకట్లా కాశీనగరంలోనే స్థిరంగా ఉంటాను, ఇంకా నీకు చల్లదు. ఈ పంచక్రోశ క్షేత్రానికి ఆవల వేరే చోట నువ్వు ఉండు, కేవలం పర్వదినాల్లో మాత్రమే శిష్యవర్గంతో నువ్వు రా, అంతవరకు నీకు అనుమతించను, మిగిలిన తిథుల్లో రాకు. నువ్వు ఉండే చోటు నుంచి నా మందిరము యొక్క ఆ ప్రాకార పైనున్నటువంటి భాగములు కనబడతాయి నీకు. కేవలం పర్వదినాల్లోనే ఇక్కడికి వస్తూ ఉంటా శిష్యులతో, ఇతర దినములు ఎందు రాకు నువ్వు ఇక్కడికి అని, ఇక మీదట అన్యతిథుల తీర్థముల నిందింపకు, ఇక మీద తీర్థాలను నిందిస్తూ బతకు, బుద్ధిమంతుడుగా పొమ్ము బ్రతుకు, బుద్ధిగా బతకవయ్యా అంచు అంతర్హితుండయ్యన గజతోడ విశ్వనాథుండు. ఆ విధంగా విశ్వనాథుడు పార్వతీ సహితుడి అంతర్ధానమైపోయాడు. వ్యాసుడు తన చోటికి వెళ్ళిపోయాడు కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టి, అదే వ్యాస కాశీ. ఈ విధంగా కాశీక్షేత్ర నియమాలని కుమారస్వామి అగస్త్యునితో చెప్పాడు. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని.

ఉపదేశనాద్వేదాప్తమానాభవతి తత్మాక్షేస్తమాయంతం పృథమే నైవానుబుధ్యంతే హయమాగన్నే హయమవాసాదే ఏర్కిరత్యపోద్వాగచ్చని జనతామారు

తత్సాయ సమానభత సోమాగతి పశూనసృదోేంద్రం హరింద్రయ్యదార్చత హరేణ్యాచ్యవద

ఆదిత్యస్తమపశ్యమర్తయత సౌరేషర్వణపరిశిరపుష్యవర్తయత సమదేశేషిరపుష్యే అంతరిక్షన్యవర్తయత షద్వయోరపుష్యే ఆదిత్యోన్యవర్తయత సరస్మభిరపుష్యే.

ప్రత్యపుష్యన్ సేవం విద్వాన్ నిజ వర్తయతే పరిచ తగ్నేరణ్యం పరిగ్రహుల అర్ధమింద్రియశ్చాపారాక్షరామరే ప్రత్యగృహాన్ తేన వేదోర్ధమింద్రియశ్చాత్మన్నుపాదత్య అర్ధమింద్రియశ్చాత్మన్నుపాదత్యే ఏం విద్వాణిరణ్యం పరిగృహాది సహజో విద్వాన్ పరిగృహాది అర్ధమచ్చేంద్రియశ్చావక్రామది సర్ధమేశోపస్వాద పరిగ్రహుల వీరమింద్రియశ్చాపారాక్షరామద్ ప్రత్యగృహావే తేన వేసీయ

తస్యవరుణస్యాశ్వంజగృహుత పంచమీంద్రియశ్చాపరామదేవ ప్రత్యగృహ్ణాత్ హేన వైషమంద్రమింద్రియశ్చాత్మన్నుపాధత్తేవం విద్వానస్వం పరిగృహ్ణాది అథయ విద్వాన్ పరిగృహ్ణాది పంచమస్తేంద్రియశ్చాపక్రామే సత్యవేష్ప్రజాపదేషమింద్రియశ్చాపాత్మన్నుపాధత్తాత్మన్నుపాధత్తేరేం విద్వాన్ పురుషం పరిగృహ్ణాది అథయో విద్వాన్ పరిగృహ్ణాది షష్టమస్తేంద్రియశ్చాపక్రామే సత్యవే మనోత్సర్పం పరిజగ్రగుణ

ఏదం విద్వాగస్తం పరిగృహ్ణాది అసయో విద్వాన్ పరిగృహ్ణాది సప్తమముద్రేంద్రియశ్చాపక్రామదే సత్యవాహుత్నస్ అంగే సత్యా ప్రాణ ప్రజల ప్రభుల అష్టమం జగత్.

సన్నమస్తే కర్మాదిశవేరే ప్రజాపతర్శేషోదనాగుంహోదా సోమశ్చతుర్హోదనాగుంహోదా సంజ్ఞ పంచభోదనాగుంహోదా ధాతారగ్రోదనాగుంహోదా హర్యమావత్తః.

ఏకరిక్ చతుర్థత్వాప్రయత్ అగ్రవాయురాచంద్రమా హే ప్రజన్మన్ హేదర్శపూర్ణమాసాభ్యామిగ్నగ్రమావర్తంతౌహ్యశ్చత్వారిలింగాని సత్వాహర్షపూర్ణమాదరోయజ్ఞ సత్వాగత్వాయత్ ప్రచల ప్రత్యగ

పంచర్చినః హర్క్యర్థోపవేదయ రాపర్చి సన్మన్ కేవలు బంధేనైవర్తంతౌభౌ సనాభాన్నౌ శిష్యమవాగం ప్రాణం తస్మాత్ బంధస్య యజ్ఞ

అపోహితంతవదే తస్యాత్మవదే ఇమామహిరవదే హిమామహిదంపవదే అగ్నేయత్వవదే అగ్నిమహిరవదే అగ్నిమహిదంపవదే ఆదరిక్షాత్వవదే అంతరిక్షమహిరవదే అంతరిక్షమహిదంపవదే ఆదిత్యాత్మవదే ఆదిత్యమహిరవదే ఆదిత్యమహిదంపవదే జ్ఞావపవదే జీవమహిరవదే శివమహిదంపవదే.

తస్మై సమగం భవతా ప్రత్యశృణాత్ సత సహోత్తర భవతే సహోత్తర హవీనామేష సంవాదేతం దశహోకం సంతం సదోహేత్యాగచ్చతే పరోక్షేన పరోక్ష ప్రయాయ దేవా ఆత్మన్నాత్మన్యత్యాలంకేత తస్మై సప్తమగం భవత ప్రత్యశృణాత్ సహోత్తర భవతే సప్తహోత్తర హవీనామేష సంవాదేతం సప్తహోతం సంతం సప్తహోతేత్యాగచ్చతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ దేవా ఆత్మన్నాత్మన్యత్యావంతేన తస్మే సక్షోత ప్రత్యశృణాత్ సషడ్భవతోభవతే షడ్భవతో హవీనామేష సంవాదేతం షడ్భవతం సంతం షడ్భవతేత్యాగచ్చతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ దేవా ఆత్మన్నాత్మన్యత్యానంతేత సప్తైవంచమగంభూత ప్రత్యశృణాయ పంచహోదా భవతే పంచహోదరేనామేష సంవాదేకం పంచహోదం సంతం పంచహోదేత్యాగచ్చతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ దేవా ఆత్మన్నాత్మన్యత్యానంతేత అర్థైన సప్తగంభూత ప్రత్యశృణాయ చతుర్హోత భవతే చతుర్హోత హవీనామేష సంవాదేతం చతుర్హోతం సంతం చతుర్హోతేత్యాగచ్చతే పరోక్షేణ పరోక్ష ప్రయాగేవా సమగ్రవే సంవే మేనేక్షకం హోత ప్రత్యశ్రవే హీనాగచ్చతుర్హోతా ఇత్యాగచ్చతే తస్మాచ శ్రోత పుత్రానాగం వర్జనమః

చంద్రమాసి శుక్రమస్య మృతామసి వైశ్వదేవమాసి చిదాసి మనాసి ధీరాసి దక్షిణాసి క్షత్రియా ఆసి యజ్ఞియాస్యదీతిరస్యుభయత

నవాచమర్వత్సుపయా ఉశ్రియా ఆసు హృత్సకృతం వరుణో విక్ష్వగ్నిం దివి సూర్యా మదధాత్ సోమమద్రౌ సూర్య

0: గచ్చతన్నౌ సగ్గస్కృతం నమో మిత్రస్య వరుణస్య చక్షాసే మహో దేవాయ తదృతజ్ఞ సాపర్యత దూరే దృశే దేవజాతాయ కేతవే దివస్పుత్రాయ సూర్యాయ శజ్ఞ సత వరుణస్యోత్తంభా నమసి వరుణస్య స్కంభసర్జానీస్థః వరుణస్య రతసదన్యసి వరుణస్య రతసదా నమసి వరుణస్య రతసదా నీమాసీద యాతే ధామాని హవిషాయ జంతి తాతే విశ్వా పరిభూరస్తు యజ్ఞం గయస్ఫానః ప్రతరానః సువీరో వీరః ప్రచారాసో మధుర్యాన్ ఇతి చతుర్థోధ్యాయః.
1: Om Namah Shivaya. You are listening to Shaivam.org Radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
2: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org, the next program is Hindi Spiritual Discourse. In this, you are about to listen Nayanmar Puranam. The title is Kulachirai Nayanar. Presented by Singapore Shankaranarayanan. Thank you. Om Namah Shivaya.
3: Om Namah Shivaya. Bhaktoon, abhi hum sunenge aur ek sant ya Nayanmar ki kahani jinka naam Kulachiraiya tha. Tirugyan Sambandar ke yug mein Nindrasit Nedumaran पांडेराज के शासक थे। वे कून पांडियन के नाम से भी विख्यात थे। कई महत्वपूर्ण युद्धों में कून पांडियन का साथ देकर उन्हें विजयश्री दिलाने का श्रेय उनके अमात्य कुलचिरैयार का था। राजा स्वयं जैन धर्म के अनुयायी थे, पर कुलचिरैयार शैव धर्म में स्थिर रहे। यही नहीं, उन्होंने चोल भूमि से तिरुज्ञान संबंदर को आमंत्रित करके पांड्य देश में शिव भक्ति के प्रचार का सराहनीय कार्य किया था। पांड्य देश में मनमेरकुड़ी नामक गांव में कुलचिरैयार का जन्म हुआ था। शिव भक्त चाहे किसी जाति कुल या अथवा कुल विहीन क्यों न हो, उनकी आराधना शिव रूप में ही वे करते थे। भक्त अकेले आए या मंडली में आए, उनका आदरपूर्वक सत्कार करना, भोजन कराना और साधुओं की आवश्यकता अनुसार वस्तुएं देकर विदा करना उनका नियमित कार्य था। पांडे रानी मंगेर करसी को शैव धर्म के पालन करने में और उसका संवर्धन करने में पूरा सहयोग अमात्य कुलचिरैयार ने प्रदान किया। 7वीं शताब्दी के तमिलनाडु की यह कथा उस युग के इतिहास पर प्रकाश डालती है। नीनसीरर नेडुमरन अत्यंत शक्तिशाली और प्रसिद्ध राजा थे। पल्लव राजाओं के बाद सारे तमिलनाडु को एक छत्र के नीचे लाने का गौरव उन्हें ही प्राप्त हुआ, परंतु राजा जैन धर्म को पालन करने वाले थे। अतः पांड्य देश के लोग भी जैन धर्म स्वीकार करने लगे थे। शैव धर्म में पूरी निष्ठा से युक्त कुलचिरैयार नेडुमरन के प्रधान आमंत्रित थे, पर नरेश ने अपने आमंत्रित को धर्म परिवर्तन करने का प्रयास नहीं किया। राजनीति में नेडुमरन धार्मिक दृष्टि से उदार थे। वे जानते थे कि आमंत्रित कुलचिरैयार और रानी मंगईकरसी द्वारा शैव धर्म के प्रचारक तिरुज्ञान संबंधर को आमंत्रित किया है ताकि शैव धर्म का प्रसार हो सके, परंतु उन्होंने इसका विरोध नहीं किया। आज की स्थिति भिन्न है। लोग सत्ताधारी के स्वर में स्वर मिलाते हैं, अतः सत्य का धर्म का मार्ग स्पष्ट नहीं होता। कुलचिरैयार का जीवन उच्च आदर्शों से युक्त और अनुकरणीय है, इसी कारण उन्हें नायनमारों की श्रेणी में गिना गया है। ओम नमः शिवाय।
2: ओम नमः शिवाय। डियर लिसनर्स ऑफ shaivam.org, द नेक्स्ट प्रोग्राम इज स्पिरिचुअल डिस्कोर्स। इन दिस You are about to listen Shivananda Lahari in Hindi, presented by Mahamandaleshwar Swami Sri Atmananda Giriji Maharaj. Thank you. Om Namah Shivaya.
4: Om Dhyaye Nityam Mahesham Rajat Girinibham Charu Chandra Vatansam రత్నాకల్పోజ్వలాంగం పరశుమృగవర భీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్తుతమమరగణైర్ వ్యాఘ్రకృత్తిం వసానం విశ్వాద్యం విశ్వవందిం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం నారాయణం పద్మమవం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుకం గౌడపదం మహంతం గోవింద యోగీంద్రమథాస్య శిష్యం శ్రీ శంకరాచార్యమథాస్య పద్మ పాదం చ హస్తామలకం చ శిష్యం తంతోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురుం సంతతమానతోస్మి విశుద్ధ జ్ఞానదేహాయ త్రివేది దివ్యచక్షుసే శ్రేయః ప్రాప్తి నిమిత్తాయ నమః సోమార్ధధారిణే ఓం శాంతిః శాంతిః శాంతిః.

0: on the art of japa, initiated into meditation, dhyana. Along with it, you are encouraged to do integral yoga, asana, pranayama, and other things. And under that influence and guidance, you can always go on having satsanga, removing your doubts by the communication or by even by inspiration. As you watch and you learn, and Guru's contact simply gives you a bigger dimension. So Namaste. Diksha is a beginning point. What the Spanish call it, trampoline.
1: Namaste, Samiji. It is a difference between the self and the soul.
0: Self and the soul. It all depends upon the context, how you are using the word. They are the same. Soul within you is the innermost self. And the soul can be individual soul or the absolute self. It depends upon your context. The real soul in you is the absolute. You can call it absolute soul, absolute self, Brahman, these are all synonyms.
1: Thank you.
2: Swamiji, considering continuing with the same question, for a person who is just beginning the spiritual path, his soul will change considerably as he continues to climb the rungs of spirituality. Isn't that true? So in that case, the soul is not really the self. It's it'll slowly
0: well, then
2: be.
0: You are using the term soul in a different context. Soul that is dependent upon a mind, identified with the mind. Mind that is dull, and the soul is identified with a dull mind, is a dull soul. As the mind becomes purified, the soul is becoming purer. Your mind is enlightened, the soul is Brahman. So it all depends how you are using the term. Individual soul changes. The individual soul is like a reflected sun in a jar of water. The reflected sun will change because the water can go on changing. But the reality of the soul is the soul, the sun. As such, that sun doesn't change. Throw all the buckets, sun is the same.
3: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org, the next program is Spiritual Discourse. Title is Sage Upamanyu, the Exalted Devotee of Lord Shiva, presented by Karthik Ramachandran Sheshadri. Thank you. Om Namah Shivaya.
4: Om Ganana. గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి భిక్షీదసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ దీనామవిత్రగవతో గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హర ఓం ఓం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శ్రీకంఠారాధ్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం సదాశివం శివాం స్కందం కేశవం పద్మసంభవం నందీశ్వరం కుంభయోనిం భరద్వాజాత్రి గౌతమాన్ నమోస్తు గురవే నిత్యం శ్రీకంఠశివయోగినే శ్రుతిసార శివ విశిష్టాద్వైత పరభాష్య విదాయినే దదీచేముపమన్యుంచ మార్కండేయం పరాశరం శ్వేతాచార్యం తచ్చిష్యం నీలకంఠ శివాహ్వయం జగద్గురు శ్రీ రేణుకాచార్య మంగళం దేహి ప్రభో త్రైలోక్య సంపదాలేఖ్య సముల్లేఖన భిత్తయే సచ్చిదానంద రూపాయ శివాయ బ్రహ్మణే నమః యామాహుః సర్వలోకానాం ప్రకృతిం శాస్త్రపారగాః తాం ధర్మచారిణీం శంభో ప్రణమామి పరాం శివాం అమృతార్థం ప్రపన్నార్థం యాసు విద్యా ప్రదాయిని అహర్నిశమహం వందే తాం ఈశాన మనోరమాం సాంబశివాయ నమః సాంబశివాయ నమః సాంబశివాయ నమః థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ సో వి ఆర్ గోయింగ్ టు కంటిన్యూ ద కథ
5: అతాతో బ్రహ్మ జిజ్ఞాస
4: దట్స్ హౌ ద బ్రహ్మసూత్ర స్టార్ట్
5: Let there be questions about the Supreme.

సుకయే నమః మహేశ్వాసాయ నమః మహీభర్త్రే నమః నిష్కలంకాయ నమః విశృంఖలాయ నమః ద్యుమణయే నమః తరణయే నమః ధన్యాయ నమః సిద్ధిదాయ నమః సిద్ధిసాధనాయ నమః వివృతాయ నమః

అనాకులాయ నమః నిరవధ్యపదోపాయాయ నమః విద్యారాశయే నమః అకృత్రిమాయ నమః ప్రశాంతబుద్ధయే నమః అక్షుద్రాయ నమః క్షుద్రఘ్నే నమః నిత్యసుందరాయ నమః ధ్యేయాయ నమః అగ్రధుర్యాయ నమః ధాత్రీషాయ నమః సాకల్యాయ నమః శర్వరీపతయే నమః పరమార్థగురవే నమః వ్యాపినే నమః శుచయే నమః ఆశ్రితవత్సలాయ నమః రసాయ నమః రసజ్ఞాయ నమః సారజ్ఞాయ నమః సర్వసత్వావలంబనాయ నమః. ఇతి శ్రీ సౌరపురాణే విష్ణుచక్రప్రాప్తిహేతు శ్రీ

ఆ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా వలలు పన్నుతారు, ఏ జంతువుని ఎలా వేటాడాలో జ్ఞానం. అంతేకాదు అడవిలో వీస్తున్న గాలి బట్టి అక్కడ ఏ జంతువు సంచరిస్తుందో తెలుసుకోవడం, వాసన బట్టి గ్రహించగలగడం. అంటే ఒక వేటని ఆధారం చేసుకుని ఎంత నాలెడ్జ్ డెవలప్ అయిందో మనం చూడాలి అంటే మన గ్రంథాలు చూడాలి. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే వర్ణన దాటేస్తాయి, ఇప్పుడు మన కథా దృష్టే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ వర్ణనను చూస్తే ఎన్ని విద్యలు ఉండేవో అనేది తెలుసు. ఒక్క వేటగాడిలో ఎంత నైపుణ్యం ఉంది చూడండి. ఇప్పటికీ ఆటవికుల్ని మనం పరిశీలించితే, నిజమైన స్వచ్ఛమైన ఆటవికుల్ని చూస్తే వాళ్ళకి తెలిసిన ఔషధ విజ్ఞానం మరెవరికీ తెలియదు. ఏ ఆకు దేనికి ముందో మనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అటువంటి విద్యలు కలిగినటువంటి ఆ వేటగాళ్లలో ఉండే నైపుణ్యం కూడా ఈశ్వర స్వరూపమే. వాళ్లలో ఈ వలలు పన్నడం, ఈటెల్ని తయారు చేయడం, ఈ ధనుస్సులను వేయడం, ఏ జంతువుకి ఎలాంటి ఆయుధాలు ప్రయోగించాలో గ్రహించడం, ఇంత జ్ఞానం వారిలో ఉందంటే ఆ రూపంగా వారి నుండి ప్రసరిస్తున్నటువంటి ఆ చైతన్య స్వరూపుడైన ఆ పరమేశ్వరునికి నమస్కరిస్తున్నారు గనక వేటగాళ్ల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అయితే ఏమిటంటే ఇది కేవలం మనం ఇక్కడ చెప్పేటప్పుడు అందరిలో ఉన్నారు అని చెప్పడమే కాదు, అందరి వేషాలైన వేశాడు, అది కూడా విశేషం. వీళ్ళందరి వేషాలైన వేసుకున్నాడు ప్రతి దానికి. మొదటేమో ఒకటి చెప్పుకున్నాం, పుష్టాయ ఉపవీతినే హరికేశాయ ఉపవీతినే పుష్టానాం పతయ నమః అని చెప్పుకున్నప్పుడు ఆది బ్రాహ్మణుడు మనకు కనబడ్డాడు. అయితే ఆది బ్రాహ్మణుడైనా జగదీశ్వరుడు ఉన్నటువంటి శివుణ్ణి చూస్తూ ఉన్నాం. అటుపై ఆ స్వామే రథేభ్యో రథపతిభ్యశ్చవో నమః, ఇది చాలా గొప్ప మాట. అది ఏ రథం అండి? ఆ రథం గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. ఏ రథం అది? ఆ పరమేశ్వరుడిది విశ్వరథం. అదే త్రిపురాసుర సంహారానికి స్వామి బయలుదేరినప్పుడు పురాణాలు వర్ణించాయి. ఆ రథానికి చక్రాలేమిటి? సూర్య చంద్రులు. అటు తర్వాత ఆ రథానికి గుర్రాలు, నాలుగు వేదాలు, సారథి బ్రహ్మ. అందుకే సారథి రూపంలో ఉన్న పరమేశ్వరుడు అంటే బ్రహ్మదేవుడు. అశ్వేభ్యో వేదములు, ఇవన్నీ చెప్పబడుతున్నాయి. అలాగే ఈ రథ నిర్మాణాన్ని చేసిన వాళ్ళెవరు? దేవతలు, విశ్వకర్మ మొదలైన వారందరూ. వారు ఈశ్వర చైతన్య స్వరూపులే, అందుకే రథగారేభ్య. దానిపై కూర్చున్నాడు పరమేశ్వరుడు. ఆ ఈశ్వర చైతన్యమే ఈ రథమంతా ఉందిట. మీరు జాగ్రత్తగా శివపురాణం వింటే త్రిపురాసుర సంహారం వినేటప్పుడు ఒళ్ళు పులకిస్తుంది మనకి. ఎందుకంటే ఆ విశ్వరథంలో పరమేశ్వరుడు కూర్చున్నాడు. విశ్వమే ఆ రథం. ఈ విశ్వం మీకు ఎలా కనిపిస్తోంది? సూర్యచంద్రులు అనే వాళ్ళని చక్రాలుగా పెట్టారు ఇక్కడ. చక్రం వల్ల తోవ ఏర్పడుతుంది, అలాగే సూర్యచంద్రుల వల్ల కాలం అనే తోవ ఏర్పడి తద్వారా మనం అన్ని గతులని గమనించుకున్నాం. అంటే కాలానుగుణంగా నడిచేది ఈ విశ్వం. ఆ కాలం సూర్యచంద్రులు బట్టి నిర్ణయింపబడుతున్నది. అందుకే సూర్యచంద్రులు ఈ భూమికి ఇరు చక్రాలు అని చెప్పడంలో విశేషం అది. దీనిని ఎక్కడ దాకా వర్ణించారంటే నక్షత్ర మండలం అంతా దాని పైన ఉన్నదని ఇవన్నీ వర్ణించారు. అంటే మనం భూమి మీద ఉంటూనే ఈ విశ్వంలో కనిపించే ప్రతిదీ కూడా ఆ రథంలో భాగంగా వర్ణించారు. నదులన్నీ కూడా వచ్చి దానికి చుట్టూ చాందిని మొదలైన రూపములతో స్తంభాల వద్ద అక్కడ ఉన్నాయట ఆ రథానికి. అంటే అర్థం టోటల్ యూనివర్స్ని ఒక రథంగా అక్కడ ప్రదర్శిస్తున్నాడు. దాని బేస్ భూమి చెప్తున్నాడు, ఎందుకంటే మనం అక్కడి నుంచి చూస్తున్నాం గనక. ఈ భూమి అనే రథం నడవాలి అంటే వేదాలనే ధర్మాలు దీన్ని కదిలించాలి. వేదాలనే ధర్మాలు కదిలించాలంటే దాన్ని నడిపేటటువంటి సారథి సృష్టికర్త. ఆ సృష్టికర్త వేదాధారంగా భూమిని నడుపుతున్నట్ట. ఆ నడిపేటప్పుడు ఆయన చేతుల్లో ఉన్నటువంటి ఇవి ఏమిటయ్యా పగ్గములు అంటే మంత్రరాశి అని చెప్పాడు. వేదిక్ మీటర్స్ ఛందస్సులే పగ్గములుట. ఆయన చేతిలో కశ ఉందిట, అంటే కొరడ. ఆ కొరడ ఏంటంటే ఓంకారం అని చెప్పాడు. ఆ ఓంకారంతో కొడితే గుర్రాలు కదిలేట. అంటే అర్థం వేదం ప్రేరేపింపబడేది ప్రణవోచ్చారణ చేత. ఇదంతా అర్థం. ఇలా ఉంటే ఆయన పరమేశ్వరుడు దానిపై ఉన్నాడు. ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చవో నమః అంటే మేరు పర్వతాన్ని ధనస్సుగా మలుచుకున్నాడు. కొండని ధనస్సుగా చేసుకోవడం ఎవరికైనా సాధ్యమా? ఈయన గారికే సాధ్యం. అందుకు ధన్వకృద్భ్యశ్చ అంటే ఆ మేరు పర్వతాన్ని ధనుసుగా మార్చుకుని దానికి జ్యా నారిని బిగించేట. ఆ నారి పాము వాసుకి, దాన్ని బిగించాడు. దానిలో అగ్ని సోమాత్మకమైనటువంటి విష్ణుబాణాన్ని అనుసంధానించాడు. దానికి ఆ కొనయందు విష్ణువు నుంచాడు, అటు పరివి అటు తర్వాత అగ్ని నుంచాడు, చివరికి అగ్రమనందు సోమాన్ని నుంచాడు. ఈ అగ్ని సోమాత్మకమైన ఆ శక్తిని అనుసంధానించాడు. అదేమిటో కాదు, ప్రణవనాద చైతన్యమే అందులో అకార ఉకార మకార చైతన్యం. తన్మూలమైన ఈశ్వరుని హృదయం నుంచి దాన్ని సంధించాడు. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అన్నట్లుగా ఆ దాన్ని సంధించి వదిలాడు.
ఇలా చూపించినప్పుడు విశ్వమంతా విశ్వేశ్వరుని రూపమని ఇంతవరకు దర్శించాం. దానిలో ఉన్నవాడు కూడా విశ్వేశ్వరుడే. అందుకే ఈ రథము ఆయనే, రథికుడు ఆయనే, రథాన్ని నడిపే బ్రహ్మదేవుడు ఆయనే, ఆ బాణము ఆయనే, ధనస్సు ఆయనే. ఇలా మొత్తంగా విశ్వాన్ని ఏక ఈశ్వర చైతన్యంగా దర్శించినప్పుడే ఈ మూడు పట్టణాలు నావి అనే అహంకారం పోతుందయ్యా, స్థూల సూక్ష్మ కారణ శరీరములే నేను అనేటువంటి త్రిపురాసురులు నశించిపోతారు. అది దర్శింపజేశాడు త్రిపురాసుర సంహారకుడు. అందుకే ఇక్కడ మనం ఆ రథములను, ఆ గుర్రములను, వీటిని దర్శిస్తూ ఉండాలి. ఆ స్ఫూర్తితోనేనండి మనకి ఇప్పుడు రథాలు అన్ని తయారు చేసుకుంటున్నాం. తండ్రి ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. అందుకే ఆ ఈశ్వర చైతన్యం అన్ని వేషాలు వేసింది, లేకపోతే ఏ వేషం ఎలా వేయాలో మనకు తెలియదు. అలాగే వేటగాళ్ళు అంటే శివుడే కనిపిస్తాడు. అయ్యా మడి కట్టుకున్న బ్రాహ్మడు ఆయనే, మడి తడి లేని వేటగాడు ఆయనే, అదే విశేషం, అన్నీ ఆయనే. ఆ వేటగాడే తిరుగుతున్న పరమేశ్వరుణ్ణి ఆదికిరాత అని మనం నమస్కారం చేసుకున్నాం కదా. ఈ వేటగాడి రూపం ఎప్పుడు చూపించాడు? అర్జునుకు చూపించాడు. ఈ వేటగాడి రూపమే బ్రహ్మదేవుడికి చూపించాడు. బ్రహ్మదేవుడు కామ వికారం చేత మృగమైనప్పుడు ఈ వేటగాడే వెళ్ళి నిగ్రహించాడు. అంటే మృగాలను నిగ్రహిస్తాడనమాట. మనకెందుకండి? అయితే మనకు అక్కర్లేదు, మనకే ఎక్కువ కావాలి. ఇన్ని మృగాలు ఇక్కడున్నాయి గనక, మృగాలన్నీ ఉన్నాయి అంటే పశు ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. ఆ వికారాలు పుడితే మనం కూడా మృగాలు మెప్పుతాం. బ్రహ్మదేవుడు లేడై పరిపిత్తట కామం అనే వికారం పుడితే, అంటే ఈ వికారాలు పుడితే బ్రహ్మదేవుడు అంతటి వాడే మృగమైపోయాడు. అలాగే మనలో కూడా మోహ వికారం, శోక వికారం ఇవన్నీ పుట్టినప్పుడు మనలో వివేకం నశించి మనలో మృగ ప్రవృత్తులు బయటపడతాయి. ఈ మృగ ప్రకృతులన్నీ నశించాలి అంటే ఆ పరమేశ్వరుడు ప్రణవ ధనువుని సిద్ధం చేసుకుని ఎదురుగా కనబడితే ఈ మృగ ప్రవృత్తులన్నీ పోతాయి. అందుకే ఈ మాయామృగాలను వేటాడేటువంటి ఆ వేటగాన్ని పిలవాలి. తలపై జాబిలి నెమ్మి పించేయము వేదస్వానముల్ ముందు అమ్ములును ముమ్మన వింటి బద్దయు కరంభోజాత యుగ్మమ్మునన్ మలరా కూతురు బోయసాని వెనువెంటన్ రాగా మాయామృగమ్ముల వేటాడు పులిందరాజ యద సంప్రార్థింతు విశ్వేశ్వరా అన్నారు విశ్వనాథ్ వారు. ఆ విశ్వేశ్వరుడు ఆ జాబిల్లిని నెమలపించంగా మార్చుకుని ఆ త్రిశూలాన్ని, ఆ ఊమ అనే ప్రణవంతో కూడిన ఆ శూలాన్ని ధనస్సుగా మలచుకుని స్వామి సాక్షాత్కరించి ఆ నెమలపించం ఆ చంద్రలేఖే నెమలపించంగా మారిపోయింది కదా, ఇక అమ్మవారు బోయసానిగా రాగా మాయామృగమ్ముల వేటాడు పులిందరాజు నది సంప్రార్థింతు విశ్వేశ్వర అని ఆ వేటగాడిని తలంచుకుంటున్నాం. అందుకే వేటగాళ్ల రూపంలో ఉన్నాడు. ఈ వేటగాళ్ళు కుక్కలను పట్టుకెళ్తున్నట్ట. ఈ కుక్కలు ఎంత సహకరిస్తున్నాయంటే అక్కడ ఏ జంతువు ఉందో పోల్చి చెప్పగలుగుతున్నాయటివి. ఆ కుక్కలు ఏవయ్యా అంటే వేదశ్వానముల్, వేదములనే కుక్కలు. మాయ జాడ తెలియాలంటే వేద విజ్ఞానం మనకి సహకరించాలి. వేద విజ్ఞానంతోనే ఏది మాయో, ఏది మాయారహితమో మనం తెలుసుకోగలం. అది ఇందులో చెప్తున్నటువంటి అంతరార్థం. అందుకు మృగయుభ్య శనిభ్యశ్చ ఓ నమః, కుక్కలతో వెళ్ళేటువంటి పరమేశ్వరుడు అని. అయితే కుక్కలతో వెళ్ళాడు సరే, మన కుక్కలు, ఆ కుక్కలలో కూడా పరమేశ్వరుడు ఉన్నాడు. అంటే వేద వేద్యుడే కాదు, వేదములు కూడా ఆయనే. అందుకే కుక్కల రూపంలో ఉన్నవాడు అంటే వేదముల రూపములో ఉన్నవాడు అని అర్థం తీసుకుంటూ ఉంటే కుక్కలలో శబ్దం ఉంది, అలాగే వేదాలు శబ్దమయ్యాలి. అయ్యా వేదాన్ని కుక్కలతో పోలుస్తారా అని అనుకోవద్దు. ఇంకా మన దృష్టి విస్తరిస్తే కుక్కలలో కూడా రుద్రుడున్నాడు అని చెప్తున్నాడు. స్వభ్యశ్చ స్వపతిభ్యశ్చవో నమః, కుక్కల రూపంలో ఉన్న రుద్రులకు నమస్కారము, కుక్కల పాలకులైన రుద్రులకు నమస్కారము అని చెప్తున్నారు ఇక్కడ విశేషంగా. కుక్కల్లో రుద్రుడు లేకపోతే ఉన్నాడో లేదో తెలియాలంటే టెస్ట్ చేయొచ్చు మనం. రాత్రిపూట ఒంటరిగా వెళుతూ ఉంటే రోడ్డు మీద ఒక కుక్క మొరుగుతూ ఉంటేనే భయం వస్తుంది. అది వెనకాల పరిగెడితే చాలు, ప్రతివాడు పీటీ ఉషలైపోతారు. కారణం, దానిలో ఉన్న రుద్రతేజం ఒక్కసారి రవం చేసిందా అంతే చాలు, భీర్షణ రవం, భయ రవం. అది కానీ చేస్తే పరిగెడతామా లేదా మనం? అందుకే కాలభైరవుడు కుక్క మీద కూర్చున్నట్ట, అదో విశేషం. కుక్కని పరిశీలించండి ఎంత దివ్యత్వం ఉంటుందో. పరిశీలించడం చేత నవ్వాలే కానీ కుక్కలో ఉన్న దివ్యత్వం చూడొచ్చు. దాని విశ్వాస గుణం కానీ, అది పరాక్రమించిందా ఎలాంటి కుక్క అయినా సరే, కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు ఉంటే చాలు మనకి ఇక్కడి నుంచి భయం, గేటు మీద చేయి వేయడానికే. అందులో లోపల నుంచి అరిచిందా మరీ భయం, అలాగా అది అలా కాచుకుంటుందిట. ఈ భైరవ ఉపాసనలో మనకి కుక్క గురించి చెప్పడింది.
అయితే కాలభైరవుడు మాత్రం శునక స్వరూపుడు గారు తెలుసుకోండి. శునకాన్ని అధిష్ఠించి ఉండే వాహనం, శునకమే వాహనం తప్ప శునక స్వరూపుడు కాదు ఆయన. శునకాల్లో అనేక వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ, అదొకటి. అయితే శునకం కూడా దైవం అని చెప్పాం గనక అదే ఒళ్ళో పెట్టుకుని దేవుడి గదిలో పెట్టుకోమని చెప్పట్లేదు. ఇక్కడ మనకి ముళ్ళు గుచ్చుకోకుండా కాపాడుతోందని చెప్పి చెప్పుల్ని తల మీద వేసుకు తిరగం కదా. లేకపోతే ఎవరైనా ఇంటికి ఆహ్వానించగానే వస్తూ వస్తూ ఆ చెప్పుల్ని తీసుకొచ్చి సోఫాలో వెయ్యం కదా పాదుగా పట్టాభిషేకం చేసుకోండి అని. అయ్యా చెప్పుల్ని సోఫాలో పెడతారంటే మన పాదాలు రక్షిస్తుందండి అని స్తోత్రం చేస్తామా? దాని మర్యాద దానిది. అలా దేన్ని తక్కువగా చూడద్దు, దాని మర్యాద దానికి ఇవ్వండి. సభ్యశ్చ స్వపతిభ్యశ్చ వో నమః. ఈ కుక్కలు చూడండి ఎంత విశేషం. చివరికి మానవులు కూడా దొంగజాడ పట్టలేరు. ఈ కుక్కల సాయమే వాళ్ళకి కావాలి. అది వెళ్ళి పడుతుంది. అలాగా మనకి ఆ పోలీసు కుక్క పట్టుకుని వచ్చాడా అమ్మయ్యా అని ధైర్యం వస్తుంది మనకి. అంటే వీడు చేస్తాడు సాయం, వీడి చేత కూడా కాకపోతే కుక్క చేసి పెడుతుంది అనుకుంటున్నాం. అలాగా కుక్కలు వాణ్ణి రాగానే మనకు రుద్రుడు కనిపించాలి. వీళ్ళిద్దరిలో ఉన్న రుద్రులు సహకరిస్తేనే అసలు దొంగ దొరుకుతాడు మనకి. అందుకే ఆ రూపాల్లో ఉన్న రుద్రులు కూడా కనిపిస్తారు. అందుకే కుక్క కాటు కూడా తగలకుండా ఉండాలంటే సభ్యత్య సభ్యత్యవో నమ, కుక్కలు కూడా మనకు అఘోరంగానే ఉండాలి. మన మీద ఎవడు పడకుండా అది అరిస్తే పర్వాలేదు, కానీ అది మన మీద దూకరిస్తేనే ప్రమాదం. ఆ విధంగా జరిగి ఉండే వ్యవస్థ కూడా ఈశ్వర స్వరూపమే. సభ్యశ్చ సభ్యత్యభ్యశ్చ, వారి యందు అధిష్ఠించి దానిని నిగ్రహించే స్వరూపంలో ఉన్నవాడు. ఇప్పుడు వరకు చెప్పినవి వివిధ వృత్తుల వారు, వివిధ ఉపాధుల్లో ఉండేటువంటి వారు, వారిని అధిష్ఠించి ఉన్న ఈశ్వర చైతన్యం. దీన్ని మనం నమస్కరించుకున్నాం. అధిష్ఠించిన వాడిని ఎందుకు చెప్పాము అంటే వాడిలో మనల్ని హింసించే బుద్ధి పుట్టినా వాడికి హింసించే శక్తినిచ్చిన ఈశ్వరుడు అక్కడ అధిష్ఠించి ఉన్నాడు కనుక వాడు ఆ పగ్గాన్ని వెనక్కి లాగుతాడు. ఆయన పశుపతి కదండి, కుక్కను వదిలినా కుక్క తాడు ఎవడి దగ్గరుందో వాడు ఉన్నాడు. ఈ కుక్క మన మీదకి రాబోతూ ఉంటే దాన్ని పట్టి ఇలా లాగాడా అది వెనక్కి వెళ్తుంది. అలాగే మన మీద దాడి చేయబోయే ఘోర శక్తిని దాని ఎందుపతిగా ఉండే ఈశ్వర చైతన్యం వెనక్కి లాగి కాపాడుతుంది. అది ఇక్కడ విశేషం. సభ్యశ్చ స్వపతిభ్యశ్చ వో నమః అనడంలో అంతరార్థం. అందుకే మనం మన దైవాల్లో కుక్కల్ని అందరినీ పూజించాం. బలిభుక్కులు కుక్కలు కాకులు కూడా మనం గుర్తు తెచ్చుకుంటాం మనం వివిధ సందర్భాల్లో. ప్రతి ఉపాధిలో ఒక దివ్య చైతన్యం ఉంది, ఇవి మనం తెలుసుకోవాలి. ఒక్కొక్క దివ్య చైతన్యానికి కూడా ఈశ్వర శక్తిని ఆవాహన చేసుకునే లక్షణం ఉంటుంది. ఇది ఒక రహస్యం. కొన్ని ఉపాధులు కొన్ని రకముల శక్తుల్ని రిసీవ్ చేసుకుంటాయి సృష్టిలో. ఇది పెద్ద రహస్యం. దీన్ని అధ్యయనం చేశాడు భారతీయ మహర్షి. అవే మనకు ఆచార వ్యవహారాల క్రింద వచ్చాయి. సృష్టిలో అన్ని శక్తులు ఉన్నాయని మనం ముందే చెప్పుకున్నాం. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ రెండూ ఉంటాయి. సృష్టి సహజ లక్షణం అది. ఇందులో కొన్ని ఉపాధులు పాజిటివ్స్ని అట్రాక్ట్ చేస్తాయి, కొన్ని ఉపాధులు నెగటివ్స్ని అట్రాక్ట్ చేస్తాయి. అంతే కదండి, మీరు రాగి తీగను పెడితే కరెంటును టకీమని అందుకుంటుంది, ఒక కర్ర పుల్లను పెడితే కరెంటును అందుకోలేదు. ఇప్పుడు ఏది ఎక్కువ ఇందులో? కరెంటును అందుకోగలిగిందని రాగి తీగకు మీరు పూజ చేస్తారా? అందుకోలేకపోయిందని కర్రని పారేస్తారా? కర్రకి ఆ శక్తి లేదు గనకే మనం ఆ రాగి తీగ నుంచి తప్పించుకోవడానికి కర్రను పట్టుకునే దాన్ని తొయ్యగలుగుతున్నాం. అందుకు ఇక్కడిది గొప్ప అక్కడిది గొప్ప, ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. అందుకు సృష్టిలో ప్రతి ఉపాధిలోనూ కొన్ని లక్షణాలు ఉంటాయి. అలాగే హ్యూమన్ బాడీస్లో కూడా కొన్ని శరీరాలు నెగటివ్ ఎనర్జీస్కి చక్కగా రెస్పాండ్ అవుతాయి, కొన్ని శరీరాలు డివైన్ ఎనర్జీకి రెస్పాండ్ అవుతాయి. అది వాడి యొక్క కర్మ విశేషం బట్టి. ఎందుకంటే మనం చేసే కర్మలు, మనం చేసే భావాలు చర్మ మాంస అస్థుల్ని అంటుకుంటాయి. తద్వారా మన యొక్క సంస్కారములతో మన దేహం నిర్మాణం జరుగుతుంది. అదే ఈ మధ్యలో వైజ్ఞానిక ప్రగతి పెరుగుతున్న కొద్దీ ఎనర్జీస్ని కొలిచే సాధనాలు వస్తున్నాయి. ఆ మధ్య కిర్లియన్ ఫోటోగ్రఫీ అని ఒకటి వచ్చింది. ఆ కిర్లియన్ ఫోటోగ్రఫీతో ఏం చేస్తారంటే ఏదో ఒక విషయాన్ని కానీ, వస్తువుని కానీ, లేదా మనిషిని కానీ ఫోటో తీస్తే వాడి యొక్క సంస్కారం బట్టి దాని ముందు కలర్స్ వస్తూ ఉంటాయట. అతి దుర్మార్గుడు క్షుద్రమైనవి తిని తిరిగే వాడికి నల్లని వెలుగులు రావడం, కొందరి దగ్గర నుంచి ఎర్రని వెలుగులు రావడం, అలాగే కొన్ని వృక్షాల నుంచి ఒక శక్తులు రావడం, తులసి కదంబం మొదలైన చెట్ల నుంచి డివైన్ వేవ్స్ వచ్చేట, కొన్ని శక్తులు కొన్ని చెట్ల నుంచి భయంకరమైన వేవ్స్ వచ్చేట. అవి అవసరమే, ఇవి అవసరమే. అంటే అర్థం ఏంటంటే కొన్ని తమ నుంచి ఒక దివ్యత్వాన్ని ప్రసరిస్తాయి, కొన్ని తమలోకి ఒక దివ్యత్వాన్ని తీసుకుంటాయి. ఇది సృష్టిగతమైన నేచర్. అలాగే ప్రతి ఉపాధిలోని ఇవి ఉంటాయి. ఏ ఉపాధి తక్కువ కాదు. అలా పొందగలిగే శక్తి ఆ ఉపాధిలో ఉందంటే తదంతర్గతమైన చైతన్యం వీడి యొక్క కర్మ విశేషం బట్టి దానికి ఇచ్చిందన్నమాట.
ఇది మనం పరిశీలించినప్పుడు శునకాదులు అలాగే గాడిదలు ఇవన్నీ కూడా మనకంటే కొన్ని విషయాల్లో ఇంద్రియ చైతన్యం ఎక్కువ ఉంది వాటికి. మనం అన్నీ చూడగలమంటాం, మనం చూడలేని వాటిని చూడగలవు శునకాలు. ఉదాహరణకి యమకింకరులు, భూత ప్రేతాలు మొదలైనవి మన కంటికి కనబడవు. వాళ్ళు తీసుకెళ్లే టైంలో కనబడతారు మనకి. అప్పుడు నా కనబడ్డారని చెప్పడానికి వాడు అలుగు మిగలడు వెనక్కి. అందుకు మామూలు ఈ కళ్ళకి వాళ్ళు కనబడరు, కానీ వాళ్ళు వస్తున్న జాడ శునకానికి కనబడుతుంది, వాళ్ళు భూత ప్రేతాలు కూడా. అందుకే వాటిని చూడగానే శునకాలు ఏడుపులా మొరబెడతాయి. అందుకే పెద్దవాళ్ళు అనేవారు, ఇళ్ల ముందు కుక్కలు ఏడిస్తే మంచిది కాదు అని. ఏడిస్తే మంచిది కాదని అర్థం కాదు అక్కడ, మంచిది కానిదేదో జరగబోతోందన్న విషయం వాటికి కనిపిస్తుంది కనుక ఏడుస్తున్నాయి. అలాగే భూకంపాదులవి రాబోతూ ఉంటే గాడిదలు లాంటివి భయపడి పరిగెడతాయట అక్కడి నుంచి. మనం గాడిద అని తిడతాం, కానీ గాడిదకి మనకంటే ఒక ఇంద్రియ శక్తి గట్టిగా ఉంది. దానికంటూ ఏదో స్పెషల్ పెట్టాడు. సృష్టిలో వచ్చే ఒక సూక్ష్మమైన దాన్ని రిసీవ్ చేసుకోగలిగే ఇంద్రియ శక్తిని వాటికి పెట్టాడు. అలాగే సృష్టిలో ఉన్న దేవతాశక్తుల్ని తన శరీరంలో నిక్షిప్తం చేసుకుని తిరిగి బయటకు ప్రసరించగలిగేటటువంటి శక్తి ఉన్నవి ఆవులు మొదలైన దివ్యమైనటువంటివి. ఈ నెగటివ్స్ని బాగా ఒంటికి పెట్టించుకు తిరిగేవి మార్జాలములు, శునకములు, కుక్కుటములు మొదలైనటువంటివి. అందుకే వాటిని గర్భాలయాల్లోకి, దేవాలయాల్లోకి, దేవతల్ని పూజించే ఇళ్లల్లోకి ప్రవేశింపరాదు అన్నారు తప్ప వాటిని నిందించడం కాదు. వాటిని ఉంచవలసిన స్థానంలో ఉంచి వాటికి భోజనం పెట్టవలసిందే. అంతేకాదు, దేవతార్చనలు చేసిన తర్వాత, దేవతకు పెట్టిన తర్వాత అవశేష భాగాన్ని ఉంచి బలిభుక్కులు అని చెప్పి ఈ కుక్కలకు పెట్టడం ఉంది. అందుకు దయ అంటే ఆవిడ మనకు చెప్పక్కర్లేదు, దేని స్థాయిలో దాన్ని మనం గౌరవిస్తాం. దయ చూపించాలని చెప్పేసి మనం ఎలక్ట్రిక్ తీగలు పట్టుకుని వేలాడం కదా. దానికి ఇవ్వాల్సిన మర్యాద దానికి, అలాగే ప్రతి దానికి దాని శక్తిని బట్టి మన రక్షణ కోసం దూరం ఉంచుకుంటూ ఉంటాం. అలాగే సృష్టిలో ఉండేటువంటి పితృరూప చైతన్యాన్ని తన శరీరంలోకి ఆకర్షించుకునే శక్తి వాయసంలో ఉంది కాకిలో, అది విశేషం. అందుకే ఆ పిండం పెట్టేటప్పుడు కాకిని ఆహ్వానించడం విశేషం. అది ఇవన్నీ ఏంటంటే ఆ జీవుడు కర్మగతులు బట్టి అనేక లోకాలకు వెళతాడు. వారు ఏ లోకంలో ఉన్నా వారి వల్ల వీడు పుట్టాడు గనక వాళ్ళని స్మరించుకుంటూ వీడు కర్మ చేస్తాడు. ఆ చేసినప్పుడు వేద అనుష్ఠానం చేసినటువంటి శుచిగల ఒక వేదాధ్యయనవేత్తకు భోజనం పెడితే వాడి పేరు తలంచుకుని దానివల్ల జరిగేది ఏమిటి అంటే ఆ మరణించిన జీవుడు కానీ బ్రహ్మలోకంలో ఉంటే వాడికి పోషణ వెళుతుంది. అలాగే అగ్ని ఎందు సమర్పిస్తారు పిండాన్ని. అది ఎందుకు సమర్పిస్తారంటే ఆ జీవి ఒకవేళ ఊర్ధ్వలోకాలు, ఇంద్రాది లోకాలకు వెళితే అక్కడ ఉన్నవాడికి అందడానికి అగ్ని ఎందు సమర్పిస్తారు. ఒకవేళ వాడు నరకాది లోకాల్లో గాని ఉంటే అక్కడికి కూడా పోషణ పంపడానికి కాకికి ముద్ద పెడతారు. ఇది మూడు విశేషాలు. ఏ జీవుడు దేనికే వేయడో తెలియనప్పుడు ఇది వ్యవస్థ. ఇవేవీ తెలియకుండా మనం ఆత్మ ఒకటి ఉంది కదండి, అది అంతటా ఒకటే కదండి అని. కానీ జలుబు చేసినప్పుడు తుమ్మేది ఆత్మ కాదు, మన ముక్కు. అప్పుడు మంది ఇచ్చేది ఈ దేహానికే, కానీ ఆత్మకి జలుబు కూడా లేదండి, ఆత్మకి ఆకలి కూడా లేదు, ఆత్మకి నిద్ర కూడా లేదు. మరి శరీరానికి అన్నీ ఉన్నాయే, కనుక శరీరం అని ఒకటి ఉందని వాడు ఇలా అన్నాడని ఉక్రోషం, వీడు ఇలా అన్నాడని అభిమానం, ఇన్ని ఉన్నప్పుడు ఇవన్నీ పాటించవలసినదే. అందుకు ఆ దేహస్పృహ ఉన్నంత వరకు మనం ఈ జ్ఞానం చేస్తాం. తర్వాత నా దేహస్పృహ పోయిందండి అన్నాడంటే స్పృహ ఉంటే నా మాట అన్నాడు, అంతే కదా. కనుక కర్మను ఏనాడు విడిచిపెట్టరాదు. కర్మను ఏర్పాటు చేసినటువంటి వాడిది విజ్ఞానం, కర్మను అనుసరించే వాడిది విశ్వాసం. అంతకు తప్ప ఇంకేం లేదు. సృష్టిలో అందరికీ అన్ని విజ్ఞానాలు ఉంటాయా? ఉండవు. అందరికీ అన్ని విజ్ఞానాలు ఉండవు. అందుకే ఒకటి విజ్ఞానం ఒకటి ఇచ్చి పుచ్చుకుంటూ సమాజ జీవనం సాగిస్తారు, అది విశేషం. మనకి ఇల్లు కట్టగలిగే శక్తి లేదు, ఇల్లు కట్టగలిగే జ్ఞానం మనకి లేకపోవచ్చు. ఇంట్లో ఉండే తెలివి మాత్రమే ఉంది మనకి. అప్పుడు ఇల్లు కట్టేవాడు ఒక సహాయం తీసుకున్నాం. చివరికి మేకు కొట్టే శక్తి కూడా మనకు లేదు, ఎవరినో పిలిపించుకుంటా ఆ పని కోసం. ఆ శక్తి మరొకటికి ఇచ్చాడు పరమేశ్వరుడు. ఇలా ఒకడుకోడు పరస్పర పూర్వకంగా. ఒకవేళ వీడు సర్వజ్ఞుడే అన్ని శక్తులు ఇచ్చినా వీడు ఆయువులో, వీడి కాలంలో వీడు అన్ని చేస్తూ కూర్చోలేడు. ఈ విధంగా పరమేశ్వరుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క శక్తిని ఎందుకు నిక్షిప్తం చేశాడు అంటే ఒక్కొక్క జీవికి అనేక అవసరాలు అనేక సందర్భాల్లో. అందుకే ఎగిరి వెళ్లే కాకిని కూడా వాళ్ళ తండ్రిని తలుచుకున్నప్పుడు ఒక్కటి రాలేదే, ముద్ద తిరలేదే అని ఆ కాకిని కూడా గమనించేలాగా చేసినటువంటి దేశం ఇది. అందుకు ఇక్కడ మనం కుక్కతో కలిసి బ్రతుకుతున్నాం, కోడితో కలిసి బ్రతుకుతున్నాం, అన్నిటితో కలిసి బ్రతుకుతున్నాం.
వేటిని దూరం చేసుకోలేదు. ప్రకృతితో కలిసి ఎలా బ్రతకాలో ఈ జాతి బ్రతికి చూపించింది. వాటిలో ఉన్న రుద్ర చైతన్యం, అందుకే దేనిని హింసించకు అది తెలుసుకోవాలి. దేన్ని హింసించినా తదంతర్గతమైన ఈశ్వర చైతన్యాన్ని హింసించినట్లే. ఆ కారణం చేతని ఇన్ని విషయాలు సభ్యశ్చ స్వపతిభ్యశ్చ ఓ నమః. కుక్కల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. నిజమే అయ్యా, కుక్కలు ఎంత తెలివైనవి, భలే వచ్చి వాడు ఫలానా దొంగతనం చేశాడు, వాడు ఫలానా చోటున్నాడని

అని ఆకాశ మండలంలోంచి దిగి దిగి దిగి భూమి మీదకి వచ్చి చెట్టుని పుట్టని ఇసుకని రాతిని రప్పని గరికని వృక్షాన్ని ఇన్నిటిని చూసి మళ్ళీ మనుషుల దగ్గరకు వచ్చి మనుషుల్లో ఇన్ని రకాల నైపుణ్యాలను చూస్తూ ఉంటే మనకి రుద్రం మొత్తం యూనివర్స్ ఎలా తిప్పుతుంది చూడండి. ప్రతిరోజు శివలింగం మీద కూర్చుని అభిషేకం చేస్తూ ఇంత చెప్తున్నాడు అంటే తాను చెప్తున్నది ఏమిటో తెలుసుకుంటే ఓహో ఇంత విశ్వరూపుడైన ఈశ్వర చైతన్యాన్ని నేను శాంతింపజేస్తున్నాను, అందువల్ల ఇన్ని రూపాలలో ఉన్న ఈశ్వరుడు శాంతిస్తున్నాడు అని వాడు అనుకుంటే ఆ విశ్వం శాంతిగా ఉండదా? ఆ ఉపాసించేవాడికి శాంతిగా ఉండదా? అది ప్రశ్న. ఆ ఉపాసించేవాడికి ఇదంతా శాంతి అయి శుభమై మంగళమై ఉంటుంది, అందులో సందేహం లేదు. అందుకే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని కోరుకున్నాం. రుద్రం చదివే చోట ఆ చోట ఉన్న కుక్క దగ్గర నుంచి అన్ని వాడికి అనుకూలిస్తాయి, అది విశేషం. ఇలాగా దర్శించినప్పుడు ప్రయోజనం ఇది, విశ్వంలో ప్రతి దానిలోంచి శివమే వాడి వైపు వస్తుంది. అందుకే మనకి ఇది అర్థం చేసుకోవడానికి ప్రహ్లాద చరిత్ర ముందు నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. సర్వం ఈశ్వరమయం అనుకున్నాడు గనకనే ప్రతి అణువులోంచి ఈశ్వర రక్ష వాడికి లభించింది. అలా అనుకునేటట్లు చేస్తున్నది రుద్రం ఇక్కడ. ఇది చెప్పి మనం దీనికి సంబంధించిన వైదిక ప్రమాణాలు మొదలైన వాటితో అర్థం చేసుకుంటే పరమేశ్వరుడు యొక్క ఈ సర్వవ్యాపకత్వం వేదం ఎన్ని చోట్ల చెప్పిందంటే ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే అని. త్రిగుణాత్మకంగా కనిపిస్తున్న ఈ జగత్తులో త్రిగుణాతీతమైన చతుర్థం ఏదుందో అంటే తురియం ఏదుందో అదే శివం. అందుకే ప్రమహసిపదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః. నిస్త్రైగుణ్యే త్రిగుణావస్థలకి దాటినటువంటి వాడు, తురియావస్థలో ఉండేది చతుర్థం, ఆ చతుర్థావస్థలో ఉండేది శివం అని వర్ణించారు. ఈ శివమే త్రిగుణముల యందు వ్యాపించిందని నువ్వు తెలుసుకుంటే త్రిగుణాతీతుడిని తెలుసుకోవచ్చు. ఎలాగో అంటే మూడు చెట్లు మూడు రకాలు పెరుగుతున్నాయి, నిజమే. ఈ మూడు రకాలు ఏ ఆధార చైతన్యాన్ని భూమిని ఆధారం చేసుకు పెరుగుతున్నాయి, అదేవిధంగా ఈ త్రిగుణాత్మకమైన జగత్ అంతా కూడా ఆ ఈశ్వర చైతన్యాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాయి. అందుకు శివాన్ని గ్రహించడం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటే దీనికి వేదాల్లో అనేక చోట్ల నసన్న చాసత్ శివయేవ కేవలహ అన్నారు. విశ్వమంతా శివయేవ కేవలహ, శివుడు మాత్రమే ఉన్నాడు అంటే అర్థం శుభస్వరూపుడైన పరమాత్మ మాత్రమే విశ్వమంతా నిండి ఉన్నాడు అని విశేషంగా చెప్పి విశ్వం భూతం భువనం చిత్రం బహుధా జాతం జాయమానం చయత్ సర్వోహేష రుద్రః అని వేదమే మరొకచోట చెప్తున్నది. ఈ విశ్వం భూతం అంటే ఒకప్పుడు జరిగినది లేదా ఇప్పుడు జరుగుతున్నది, భువనము చిత్రం ఆశ్చర్యకరమైనది జగత్తు, బహుధా జాతం అనేక రకములుగా కలుగుతున్నటువంటిది, జాయమానంచ ఒకప్పుడు కలిగినది ఇప్పుడు కలుగుతున్నది ఇకపై కలగబోయేది ఇదంతా కూడా సర్వోహేష రుద్రః అని వేదమే మరొక చోట చెప్తున్నది. దాని విస్తృతి ఇక్కడ చెప్తున్నది బహుధా జాతం చిత్రం అనేది ఏమిటో అది మనకు అర్థమయ్యేటట్లు ఇక్కడ బోధ చేశాడు ఈ మంత్రంలో. సర్వో వై రుద్రః అని మరొక చోట వేదమంత్రం మాటలు ఇవన్నీ కూడా ఆ వేద ప్రమాణములతో వేదాన్ని మనం చెప్తున్నాం. అయమేవ ప్రథమానం వర్తామిత భవిష్యామిత నాణ్య కశ్చన మత్తో వ్యతిరిక్తః అని కూడా శృతిలో ఈశ్వర వచనం ఇది. ఈశ్వరుడు చెప్తున్నాడు అహమేవ ప్రథమమానం వర్తామి, నేనే మొదట ఉన్నటువంటి వాడిని, ఆనేనే భవిష్యామి కలుగుతున్నటువంటి వాడిని, నా చాన్య కశ్చన మత్తో వ్యతిరిక్త నన్ను మించి మరొకటి లేదయ్యా అన్నాడు. ఈ మాటే ఆ పరమాత్మే శ్రీకృష్ణ రూపంలో మత్త పరతరాన్యాస్యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివా అని చెప్పాడు. అందుకే రుద్రంలో ప్రతిరోజు మనకు భగవద్గీత శ్లోకాలు కొల్లలుగా ఎందుకు వస్తున్నాయంటే మన వైదిక సంస్కృతి భగవద్గీతలో కొంత, రామాయణంలో కొంత, వేదాల్లో కొంత, లేదా అంతా ఉన్నది ఒక్కటే, పేర్లు మార్చుకుంటున్న చెప్తున్నది ఒకటే. ఆ ఈశ్వర చైతన్యమే, దాన్ని మించి మరొకటి లేదు. ఇదే విషయాన్ని భూతాని శంభు భువనాని శంభు వనాని శంభుర్గిరయశ్చ శంభు అని సర్వము శంభు అని చెప్పినటువంటి స్మృతి ప్రమాణాలు మనకు కనిపిస్తున్నాయి. అన్ని శంభు శంభు అని అంటే అన్నీ నీకు శుభము కలిగించుటకే ఉన్నాయని. ఈ విధంగా మనకి ప్రమాణంలో విద్యావనీయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శపాకేచ పండిత సమదర్శినః. ఈ సమదర్శనత్వం అనేది మనకు స్వభ్యశ్చ స్వపతిభ్యశ్చలో ఉండేది రుద్రుడే. అందుకే శుని చైవ శపాకేచ కుక్కలోనూ కుక్కన వండుకు తినేవాని యందు, విద్యావినీయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందు,
గవియందు అనగా

ఏనుగునందు గోవునందు శునకమునందు పండితులు సమదర్శనం కలిగి ఉంటారు సుమా అని. ఆ పాండిత్యం మనకు కలిగిస్తోంది రుద్రం. వీరందరి యందు సమముగా వ్యాపించి ఉన్న చైతన్యం ఇది. అందుకు ఇక్కడ మనకు చెప్తున్నది శునక శరీరాన్ని గాని లేదా శునక శరీరంలో ఉన్న జీవుణ్ణి గాని చెప్తున్నది కాదు. ఇది ఈ రెండిటిగా వ్యక్తమవుతున్న ఈశ్వర చైతన్యాన్ని మాత్రమే, తదంతర్గతమైన చైతన్యం మాత్రమే ఇక్కడ తెలియజేయబడుతున్నది. ఇది అర్థం చేసుకోక మనకి ఆత్మలక్షణాన్ని దేహానికి అంటగట్టి సమత్వాన్ని సాంకర్యంగా అన్వయించుకుంటూ ఉన్నాం తెలియక. కనుక సమత్వం సమన్వయం ద్వారా సాధ్యమవుతుంది కానీ సాంకర్యం ద్వారా సాధ్యం కాదు. మనం అనుకునే సమత్వాన్ని అపార్థం చేసుకుంటే సమత్వం బూడిదలోనే సాధ్యం. సర్వం నశించిపోతే ఒకటే సమత్వం, బూడిదే. అలాగని సమన్వయం అనేది సృష్టిలో ఉన్న భిన్నత్వం సహజం. సహజమైన భిన్నత్వంలో స్వతసిద్ధమైన ఏకత్వం ఒకటి ఉన్నది. ఇది నువ్వు తెలుసుకుంటే అదే సమదర్శనం. ఆ సమదర్శనాన్ని ఇస్తున్నది ఈ మన వైదిక సంస్కృతి. ముళ్ళులో ఏ పరమేశ్వరుడు ఉన్నాడో పువ్వులోని ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. అలాగని ముళ్ళు ఒంటికి ముడుచుకుంటున్నామా చెప్పండి, పువ్వులే పెట్టుకుంటున్నాం. రెండిట్లో పరమేశ్వరుడు ఉన్నాడు అంటే అర్థం ముళ్ళుని ముళ్ళుగా వాడుకోవాలి, పువ్వుని పువ్వుగా వాడుకోవాలి. అవును కదా. దేన్నైనా గుచ్చాలి అంటే ముళ్ళు కావాలి, ధరించాలి అంటే కుసుమం కావాలి. రెండూ ఒకటే అని చెప్పి దాని బదులు దీన్ని బదులు దాన్ని వాడుతున్నామా? అలా పొరపాటు పడితే సాంకర్యం. సరిగ్గా అర్థం చేసుకుని రెండింటిలోని గుచ్చే చైతన్యంలో ముళ్ళు, గుచ్చే చైతన్యంగా ముళ్ళులో ఉన్న పరమేశ్వరుడు, మెత్తని చైతన్యంగా కుసుమంలో ఉన్న పరమేశ్వరుడు ఇద్దరికి నమస్కారం అనడం సమదర్శనం. ఈ సమదర్శనాన్ని అంత చక్కగా సమన్వయాన్ని అందజేస్తున్నది రుద్రం. ఇలా ఈశ్వర సర్వవ్యాపకత్వాన్ని, సర్వాత్మకత్వాన్ని, సర్వాంతర్యామిత్వాన్ని చెప్పి ఇక్కడ స్వామి యొక్క అసాధారణ ధర్మ రూపమైన మహిమలని తర్వాత అనువాకంలో నమస్కరిస్తున్నారు. స్వామి యొక్క దివ్యనామములు ఇక్కడ వస్తున్నాయి మనకి. ఇప్పటి వరకు వచ్చినవి కూడా నామముల కిందే పూజ చేస్తాం. విశ్వరూపేభ్యఘ నమః, విరూపేభ్యఘ నమః, స్వభ్యఘ నమః, స్వపతిభ్యశ్చ నమః అనే మన నిత్యం రుద్ర త్రిశతితో అర్చన చేస్తాం. ఇక్కడ ఈశ్వర నామములు చెప్పబడుతున్నాయి. స్వామి యొక్క మహిమా ప్రదర్శన పూర్వకమైన నామములు ఇక్కడ పంచమోనువాకంలో చెప్పబడుతున్నాయి. ఇక్కడ వచ్చేటువంటి మంత్రములు అన్యతో నమస్కారములు అంటారు. అంటే మంత్రానికి ఒక్కవైపే నమస్కారం ఉంటుంది, అక్కడ రెండు వైపులా నమస్కారం ఉంటూ ఉభయతో నమస్కారం. ఇక్కడ అన్యతో నమస్కారం. నమో భవాయచ రుద్రాయచ నమ శర్వాయచ పశుపతయేచ. శివనామాలు ఇక్కడ మనకు వస్తున్నాయి, వైదికమైనటువంటి శివనామాలు. భవాయచ రుద్రాయచ. భవ అని శివునికి పేరు. భవుడు అంటే కలుగువాడు అని అర్థం, కలిగే లక్షణం ఉన్నవాడు అని. పరమేశ్వరుడు భవ లక్షణం ఉంటేనే జగత్ అనేది ఉందిట. భవము అంటే ఏదుందో దానికి భవం అని పేరు, ఏది కలిగిందో దానికి భవం అనే పేరు. పరమేశ్వరుడికి భవ అని పేరు ఎందుకు వచ్చిందంటే భవతి అస్మాత్ ఇతి భవ అని అర్థం చెప్పారు. ఎవరి నుంచి ఇది అంతా కలిగిందో అతడు భవుడు అని అర్థం. అలాగే ఎవడు ఈ జగద్రూపంగా కలిగాడో అతడు భవుడు. విత్తనం నుంచి చెట్టు వచ్చింది కనుక విత్తనాన్ని భవుడు అన్నాం. విత్తనం నుంచి చెట్టు రావడం అంటే పెట్టులోంచి వస్తు వచ్చినట్టు రాలేదు కదా విత్తనంలోంచి చెట్టు. విత్తనమే చెట్టుగా పరిణమించింది. అలాగే భవుడే విశ్వరూపుడై ఉన్నాడు. అందుకే విశ్వేశ్వరుడే విశ్వరూపుడు. అందుకు విశ్వముగా కలిగిన వాడు భవుడు, విశ్వాన్ని కలిగించిన వాడు భవుడు. ఆయన వల్ల కలుగుతోంది, ఆయనే కలిగాడు. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని చెప్పినటువంటి. అందుకే ఆ పితామహునికి నమస్కరిస్తూ రేపటి రోజున మిగిలిన విషయాలు తెలుసుకుందాం. ఈ రోజుకింతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.

0: ശിവായ. You're listening to Shaivam.org Radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
1: ముందు ఒక బంధం, అప్పటి వరకు తెలియనే తెలియదు వాడికి. అలా క్రమంగా ఒక బంధం ఏర్పడుతుంది. ఆ బంధం ఏర్పడిన తర్వాత వాళ్ళకి మరో బంధం, ఆ బంధానికి మరో బంధం తగిలిస్తారు. ఆ తగిలించిన వాడికి మరో బంధం పుడితే ఇంతవరకు వాడికి ఆ ఆలోచన లేదు, ఇంతవరకు జీవితం బాగానే గడిచిపోయింది. తర్వాత పుట్టుకొస్తాడు మనవడో మనవరాలో, అప్పటి నుంచి వాడే ప్రపంచం. అయ్యా నిన్నటి వరకు అదేమో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు లేకపోతే ఉండలేనండి. మరి ఇక్కడ దాకా ఎలా ఉన్నాం? అది లేదు. వ్యామోహం వ్యామోహం వ్యామోహం, ఎక్కడికి తెంపు దీనికి? బాధ్యతాబంధం వేరు, వ్యామోహం వేరు. దీనిలో పడి పడి పడి లోపల అసలు బంధాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇది వేదాంతం కాదు, వైరాగ్యం కాదు, సత్యమేమిటో చూపించడమే, ఇంకేమీ కాదు. ఈ తిరుగుడు ఎక్కడికి అంతం? పోని కొడుకులు లేకపోతే తరించం, వాళ్ళ వల్ల సద్గతులు వస్తాయి అంటే ధూర్జడి గారు చెప్పారు ఎంత గొప్పగా, కొడుకులు పుట్టరటంచు నేత్తురు అవివేకుల్ జీవన భ్రాంతులై, కొడుకులు పుట్టరే కౌరవేశ్వరునకు ననేకుల్, వారచే బడసన్ సద్గతులు వారచే ఏగతుల్ బడసన్, కొడుకులు పుట్టరే కౌరవేశ్వరునకు అనేకుల్ వారిచే ఏగతుల్ బడసన్. ఎంత గొప్ప విషయం చూడండి. కొడుకులు లేని ఆ సుకునకున్ వాటిల్లనే దుర్గతులు, పుత్రులే లేని సుఖమహర్షికి దుర్గతులు వచ్చాయా అని అడిగాడు. వాడికి పుట్టారుగా 100 మంది కొడుకులు, ఏం బావుకున్నాడు ఆయన? ఎవడు? ధృతరాష్ట్రుడు. ఏ పుత్రుడు లేని సుఖమహర్షి ఏం పొందాడు? అందువల్లనే చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర. పుత్రుడు లేని వాడికి మోక్షపదం రాదా? అందువల్ల అది కాదు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఈ అజ్ఞానం, ఈ వివేకం, ఇదంతా కూడా వ్యర్థము. అంతా మిథ్య దలంచి చూచినా, ఇది మిథ్య. ఇది మిథ్య అని తెలియాలంటే తలంచి చూడు అన్నాడు. తలంచి చూడు, అది లేదు మనకి. తలంచి చూస్తే మిథ్య, కానీ మిథ్య అని తెలిసిపోతే ఒప్పుకోలేం, బాధపడిపోతాం, మనకు ఆధారం దొరకదు. కనుక మిథ్యనే సత్యమని భ్రమపడ్డంలో, ఆ బ్రహ్మానందంలో పడిపోయి అదే బ్రహ్మానందం అనుకుంటాం మనం. ఇది బ్రహ్మానందం కాదయ్యా, బ్రహ్మానందం అని చెప్తే వినం మనం. బ్రహ్మానందంలో పడుతూ ఉంటాం, బ్రహ్మానందం వేరే ఉంది, దీనిలో పడి తిరుగుతుంటాం. ఎంత బాగా చెప్పాడు. అంతా మిథ్యదలంచి చూచిన నరుండట్లవుటెరింగిన్ సదా కాంతల్ పుత్రులు అర్థమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతిం చెంది చరించుగాని పరమార్థం వైన నీ ఎందుత చింతాకంతయ చింతసల్పడు కదా శ్రీ కళహస్తీశ్వర అన్నాడు ధృతరాష్ట్రుడు. పరమార్థమైన నీ ఎందు చింతాకంత పాటు కూడా చింత చేయుడే, ఏమిటయ్యా అని ఇలా చెప్పాక అప్పటికి ఆవిడ ఊరుకుంది. అప్పటి ఊరుకుంది ఎందుకంటే బోధ చేస్తూ ఉంటే బాధ పోతుందా? బాధ పోవాలంటే అటు బోధతో పాటు నీలో వివేకం ఉండాలి. ఈ వివేకం అని అగ్ని రగలకపోయినప్పుడు అదంతా కూడా బూడిదలో పూసిన పన్నీరే. ఎందరు బోధ చేయట్లేదు, ఏడుపులు పోతున్నాయా? అలాగే ఉన్నాయి బోధలు, అలాగే ఉన్నాయి బాధలు, అలాగే ఉన్నాయి. బోధ బాధని పోగొట్టే శక్తి ఉండాలంటే ఈ లోపల ఉండాలి. అది లేకపోవడం వల్ల ఆమె ఆ పాటకి నిగ్రహించుకున్నది. అది విశేషం అన్నమాట. ఇలా ఉండగా ఆమె ఒకరోజు పేరెంటాలకు వెళ్ళిందిట. వాళ్ళు ఊరుకున్నా వాళ్ళని ఊరుకోనివ్వరు ఊళ్ళో వాళ్ళు, అదోటి బాధ. అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో మాట వచ్చింది. వచ్చినప్పుడు ఈమెమో ధర్మశాస్త్రం చెప్పింది, ఇగో ఉన్నది అహంకారం అనేది ఎంత బాధాకరం ఏంటంటే అవతల కూర్చున్న వాళ్ళల్లో ఒకరు ఈ మాట తట్టుకోలేబెట్ట, నువ్వు కూడా మాట్లాడుతున్నావా అన్నారు. పేరెంటాలకు నువ్వు రావడమే ఒక తప్పు, వచ్చిన దాన్ని నువ్వు ఊరుకోకుండా ధర్మం చెప్తున్నావా అన్నది. నీకు ఒక పిల్లా పీచా ఏముందని నీకు అర్హత అన్నట్. ఇది కూడా మనం లోకంలో చూస్తుంటాం. ఏనాటి యుగాలే నాటి కదా, ఇప్పటికీ ప్రపంచంలో అదే కనబడుతుంది మనకి. పురాణాలు అందుకే చదువుకుంటూ ఉండాలి, ఎందుకంటే మన నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనల్ని ఇంత చక్కగా, ఏ ఇల్లు ఏ సంసారము అని వ్యాసదేవుడు రాశాడు, అదే విశేషం. ఇంత చక్కగా మనకు అందజేశాడు ఆయన. అది గమనించుతూ పురాణ కథలు ఎందుకు అర్థమైంది కదా, హౌ టు ఫేస్ ద లైఫ్, జీవితాన్ని ఎలా పరిశీలించాలి, ఎలా ఎదుర్కోవాలి, సత్యాన్ని వివేకాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే దానికి పాఠం ఇది. అందుకే పురాణాలు నిత్య జీవిత పాఠాలు, వృద్ధాప్యపు కాలక్షేపాలు కావు, గుర్తుపెట్టుకోండి, నిత్య జీవిత పాఠాలు. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు, ఏం మారలేదు, మానవ స్వభావం ఎప్పుడూ మారదు, హ్యూమన్ నేచర్, మానవ స్వభావం. ఆ మానవ స్వభావం ఉంటుంది సహజంగా, ఆ స్వభావ రీత్యా వాళ్ళు కొంచెం పరుషంగా మాట్లాడేట. ఆ పరుషం ఎలా అంటే, అపుత్రుని కథగర్వం కురుషే
2: పుత్రిని హ్యహం. నువ్వు ఎంత గర్వంగా మాట్లాడుతున్నా, ఏమున్నది నీ ధనం ఉందనా? ఎందుకు పనికి వస్తుంది నీ ధనం? రేపు పొద్దున్న నువ్వు పోతే నీ ధనమేమవుతుంది? నా ధనానికి వారసులు ఎవరు అని బాధపడుతుంటారు చాలామంది. అలాగా నీ ధనానికి వారసులు ఎవరు? నీ ధనానికి వారసులే లేరు. కనుక నీకు ధనం ఉందని గొప్పడానికి లేదు. పోనీ విద్య అంటే నీ విద్యకు వారసులు ఎవరు? మీ ఇంట్లో ఉన్న సంపదకి దేనికి నీకు వారసులే లేరు. కాబట్టి నీ గర్వించడానికే హక్కు లేదు. ధిక్ ధిక్ త్వాంతే ధనం ధిక్చ ధిక్తే మానం హి వంజకే. ఓ గొడ్రాల, నీ ధనం వృధా, నీ యొక్క సంపదలు వృధా, నీ పరువు వృధా, నీ యొక్క గౌరవం వృధా అన్నదిట. ఎందుకంటే ఆవేశం అన్ని మాటలు అనిపిస్తుంది. ఆవేశంతో ఇన్ని మాట్లాడితే ఇక్కడ మరో ఆవేశం ఉంది. ఆ ఆవేశం యుక్తాయుక్త విచక్షణ లేకుండా దుఃఖం పెట్టిస్తుంది. వెంటనే ఆమె ఇంటికి వచ్చి ఏడవడం మొదలుపెట్టింది. ఈయన తన యొక్క గృహకృత్యాలన్నీ చేసుకుని వచ్చి ఏమిటి బాధపడుతున్నామంటే ఎక్కడికి వెళ్ళినా పరువు పోతుంది, ప్రతివారు ఇదే మాట అడుగుతున్నారు, ముందు అడిగేది పిల్లలు ఎంతమంది అని, అది నేను చెప్పలేకపోతున్నాను, వేదనగా ఉంది, అంతేకాదు వాళ్ళ అవమాన మాటలు కూడా పడ్డాను, ఏమి చేయడం అన్నది. ఒకరు అన్నారని బాధపడ్డం ఎందుకు? నీకు ఎన్ని మాటలు నేను చెప్పలేదు, సత్యం తెలుసుకో, సత్యం తెలుసుకో, ఈ నిందాస్తుతులన్నీ విడిచిపెట్టు, ధర్మాన్ని పట్టుకో, ధర్మం చెయ్యి, అది ఆచరిస్తూ ఉండు, ఏది రావాలో అది వస్తుంది, దాని గురించి వేదన పడవలసిన అవసరం లేదు. ఒక్కటి, ధర్మానికి హాని కలిగితేనే వేదన పడాలి, ఇంకా దేనికి వేదన పడక్కర్లేదు. ధర్మానికి హాని కలగలేదు, చక్కగా మనకి ధర్మానికి అనుగుణమైన ధనమిచ్చాడు భగవానుడు, దానితో ధర్మాచరణ చేసుకుందాం. ఆ ధర్మాచరణ చేస్తే నిత్య శివసేవ, ఇంకేం కావాలి? ఈ సంపద కన్నా గొప్ప సంపద ఉంటుందా? ఎన్ని చెప్పినప్పటికీ కూడా వినదు. వివేకం లేని మనస్సుకి శాంతి ఉండదు. అందువల్లనే ఆమె ఆఖరికి ఒకరోజు కూర్చుని, ఏమండి ఇన్ని పూజలు పురస్కారాలు అన్నీ చేస్తారు కదా, అసలు ఒక్కసారి మనకు పిల్లలు పుడతారో లేదో మీరే చెప్పండి అని అడిగట. ఆయన నిత్య అగ్ని ఆరాధకుడు, అందువల్ల ఆయన వెంటనే ఏం చేశారంటే, సరే ఈ బాధ తట్టుకోలేకపోతున్నాడు చూస్తున్నాడు, ఒక రెండు కుసుమాలు తీసుకున్నట్టు దగ్గరున్నవి తీసుకుని, అగ్నేరగ్నే క్షిపత్ పుష్పద్వయం విప్రోహ్యతం అతంద్రితం, అక్కడ ఉన్నటువంటి రెండు పువ్వులు తీసుకుని మంత్రించాట, మంత్రించి ఆ అగ్ని దగ్గర పెట్టాడు. ఈ రెండింటిలో కుసుమాన్ని పట్టుకో నువ్వు, ఆ పట్టుకున్న కుసుమం అంటే ఇందులో ఒక కుసుమాన్ని ముట్టుకుంటే నీకు సంతానం ఉందని, ఇంకొక కుసుమం నీకు సంతానం లేదని తెలియజేస్తుంది. అది ఈశ్వరుని యొక్క సంకల్పం తెలుసుకుందాం. తత్సంకల్పానికి విరుద్ధంగా మనం వెళ్ళకూడదు, భగవత్ సంకల్పానికి విరుద్ధంగా వెళ్ళకూడదు. ప్రయత్నం చేయడం వరకు చేయడం, ప్రయత్నం ఫలించలేదా దైవాధీనమును నమస్కరించి మళ్ళీ మన ధర్మ జీవన ప్రవాహంలో మనం కలిసిపోవాలి. అది విశేషం. ఇక్కడ భారతీయ సంస్కృతి చెప్తున్నది ఇదే, ప్రయత్నం మానవద్దు అని చెప్పలేదు, చెయ్యు, కానీ ఆ ప్రయత్నం త్రికరణ శుద్ధిగా ధార్మికంగా ఉంటూ నీ ప్రయత్నం విఫలమైనా ఇది నీ ప్రారంభం అనుకుని ఊరుకో, తర్వాత ఆగకు. నీ యొక్క నిత్య జీవన ధర్మ ప్రవాహం జరగవలసిందే, జీవిత పరమార్థం వైపు ప్రయాణించు అని ఇలా చెప్పాక ఆమె చాలా ఆతృతతో ఒక పువ్వు ముట్టుకుందిట. ఆయన ముఖం చూసింది, ఆయన తలదించుకున్నాడు, నీకు యోగం లేదన్నాడు అంతే. నేను ఆ కుసుమాలలో యోగం లేనిది అని భావించిన దాన్నే నువ్వు పట్టుకున్నావు, యోగం లేదు. యోగం లేని దానికోసం వేదన పడితే అత్యంత కష్టంతో ఏదోలాగా సాధిస్తే అది తత్కాల ఆనందాన్ని ఇచ్చినా శాశ్వత దుఃఖాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకో. అందువల్ల నువ్వు ఆ వివేకాన్ని ఉపయోగించి అవివేకాన్ని వదులుకుని శాంతిగా ఉండు అని మళ్ళీ బోధించాడు. అంతేగాని ఆయన ఏమీ అనలే, హాయిగానే ఉన్నాడు. ఆయన అనుకూలంగా హాయిగా ఉన్నా ఆవిడ మా మనసులో మాత్రం వేదన పోలేదు. ఇది విశేషం. ఎంత చెప్పినా వేదన పోదు అంటే అది. ఎందుకంటే మనం లోకంలో చూస్తూ ఉంటాం, పరమార్థ స్పృహ లేనటువంటి వారి జీవితం ఎప్పుడూ అశాంతి. పరమార్థం భగవంతుడు అని ఉన్నాడు, ఆయన పట్ల ఒక చింతన ఉండాలి అనేటటువంటి దృష్టి ఉంటూ ఈ జీవితాన్ని కొనసాగించేవాడు కష్టసుఖాన్ని ఎలా ఎదుర్కొంటాడు, ఆ దృష్టే లేనటువంటి వాడు కష్టసుఖాలను ఎలా ఎదుర్కొంటాడు అనే రెండు యాంగిల్స్ ఇక్కడ మనకు కనబడతాయి. మీరు ఇది పరిశీలించాలి. ఇక్కడ ఈ ఇద్దరిలో దుఃఖం ఇద్దరికీ సమానమే. పిల్లలు లేరు అనే దుఃఖం భార్యాభర్తలు ఇద్దరికీ ఇక్కడ సమానంగానే ఉంది. కానీ సుధర్ముడి యొక్క రియాక్షన్ ఎలా ఉంది, సుదేహ యొక్క స్పందన ఎలా ఉంది అనేది గమనించాలి. సుధర్ముడు ధర్మము పట్ల భగవత్ చింతన పట్ల దృఢమైనటువంటి నిష్ట కలిగి ఐహికమైనటువంటి భోగముల పట్ల అనాసక్త చిత్తంతో ఉన్నాడు గనక ఆ వివేకంతో అతను ఎదుర్కోగలుగుతున్నాడు. ఈమెకి వివేక శూన్యత వల్ల లోకంలో బాహిరమైన విషయాలు చూస్తూ అందరిలాగే వివాహం చేసుకుని అందరిలాగే పిల్లల్ని కానీ అందరిలాగే వాళ్ళని పెంచి అలా వచ్చే కీర్తి సంపాదించుకునే సంఘంలో ఒక హోదా, ఇదే జీవితం ఇదే పరమార్థం మరో పరమార్థం లేనుకునే వాళ్ళ జీవితాలకు ఎప్పుడు అశాంతే. అది కాకుండా భగవానుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, దానికి మనం ధర్మమైనటువంటి ప్రవర్తన అవసరం, వివేకం ఉపయోగించి జీవితంలో కష్ట సుఖాలను ఎదుర్కోవాలి అనే స్పృహలు ఉండాలి. ఆ స్పృహ లేని వాడికి ఘోరంత కష్టానికి కూడా కొండంతగా విలవిల్లాడిపోతాడు. ఈ వివేక స్పృహ ఉన్నవాడు కొండంత కష్టాన్ని కూడా ఘోరంతగా పక్కకు తోసిస్తాడు. కనుక వివేకం నిత్య జీవనానికి అవసరమైన బుద్ధి లక్షణం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ చరిత్రలో మానవ స్వభావాన్ని ఎంత బాగా చూపిస్తున్నాడో మీరు గమనించండి. ఈ విధంగా ఎప్పుడైతే జరిగినదో, నిర్మితం చేశ్వరేణైవ కథం చైవాన్యథా భవేత్ అసాంత్యజ అసాంత్యజ ప్రియత్వంచ పరిచర్యాం కురు ప్రభో. వెంటనే ఓదార్చన్నట్ట. ఇది భగవత్ సంకల్పం. భగవత్ సంకల్పానికి విరుద్ధంగా మనం ఎక్కడ వెళ్ళగలం? కనుక నువ్వు దుఃఖం పోగొట్టుకోవాలంటే ఒక పని చేయి, ఆశాంత్యజ, ఆశను వదిలే అన్నట్ట, కోరికను వదిలే. ఒకటి కావాలనుకుంటేనే కదా అది రాలేదన్నది బాధ, కావాలనుకున్న దాన్నే తీసి, కొరత నీ మనస్సులో విషయం, లోటు అనేది నీ మనస్సులో విషయం, దాన్ని తీసేయి అన్నాడు. కానీ ఈయన గారి వేదాంతాలు ఈయన చెప్తారు అనుకుంది ఆవిడ. తన వేదన తన పడుతూనే ఉంది, వేదాంతం ఆయనకి మిగిలింది, వేదన ఈవిడికి మిగిలింది. ఇదిలా కొనసాగుతుంది. కొనసాగుతుంటే పోని ఊరుకుందా అంటే ఊరుకోలేదు. ఒకరోజు వచ్చి అన్నదిట, సరే నాకు ఒక ఆలోచన వచ్చినది అన్నది. ఏమనంటే మనకు సంతానం లేదు అనేది బాధ, కాబట్టి మనకు ఎలాగైనా సంతానం కావాలంటే మీరు మరో వివాహం చేసుకోవాలి, దానికోసం మా చెల్లెలు ఉన్నది, ఆ చెల్లెల్ని ఒప్పించి ఎలాగైనా మీకు వివాహం చేస్తాను, మీ ద్వారా ఒక కొడుకు పుడితే మన ఇంట్లో పుత్రుడున్నాడు, మన వంశం బాగుంది అనేటటువంటి స్థితి మనకు వస్తుంది, మీరు ఎలాగైనా ఒప్పుకోవాలి అన్నదిట. వెంటనే అన్నాడు, పిచ్చిదానా, ఇది మరొక అనర్థానికి హేతువు సుమా అన్నాడు. త్వదీయంచ మదీయంచ సర్వం దుఃఖగతం ధ్రువం తస్మాత్వం ధర్మ విఘ్నంచ ప్రియే మాతృ సాంప్రతం. ఇప్పుడు ఇది నీకు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత నీకు నాకు కూడా దుఃఖమే సుమా, అది బాగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే దానివల్ల ధర్మానికే విఘ్నం ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోన్నాడు. ధర్మానికి విఘ్నం ఏర్పడుతుంది అని భయమంతా అదే. ఉత్తములు దేనికి బాధపడతారంటే ధర్మానికి దెబ్బ తగులుతుందేమో అని బాధపడతారట, అందుకని సుఖానికి దెబ్బ తగులుతుందేమో అని బాధపడరు. ధర్మం ద్వారా సుఖం పొందాలనేది భారతీయ సంస్కృతిలో గొప్పదనం. ధనాధర్మం తత సుఖం, ధనం ద్వారా ధర్మం, ధర్మం ద్వారా సుఖం అన్నారు. ఈ ధర్మం అనేది తోసేసి ధనాత్సుఖం అని అంటున్నాం మనం. మధ్యలో ముఖ్యమైన కీలకమైన విషయం పోయి అందువల్ల అశాంతి. కనుక ధర్మానికి దెబ్బ తగలకూడదు, నాకు ఇప్పుడు ధర్మానికి విఘ్నం ఏర్పడుతుందేమో అని భయంగా ఉంది, అందువల్ల ఇలాంటి పిచ్చి ఆలోచనలు నువ్వు తేరాదు సుమా. ఇప్పుడు మనకు లోటు వచ్చింది ఏమీ లేదు, హాయిగా ఈశ్వర సేవ చేసుకుందాం. ఒకటి ఉండకపోవడం వల్ల ఎంత వేదనో, ఒకటి లేకపోవడం వల్ల వచ్చే ఆనందాన్ని ఆలోచించు, ఆ ఆనందంలోంచి ఆనందాన్ని తెచ్చుకో. ఏ బంధం లేదు, ఏ బాధ లేదు, హాయిగా చింతన చేసుకుంటూ ఉండవలసిన అవకాశం మనకు భగవానుడు ఇచ్చాడు, దీనిని వినియోగించు. కనుక ప్రతి వాడికి భగవానుడు సరైనదే ఇస్తాడు, అంతేగాని ఎవరికి లోటు చెయ్యడు. ఆ ఏదిచ్చాడో దానిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించడం మన యొక్క వివేకం. కనుక మనకి ఎంత గొప్పతనం, ఎంత గొప్ప శాంతినిచ్చాడు, మనకి ఏ బాధ లేదు. మనకి ఆ పుట్టేవాడు ఏమవుతాడో ఏమయ్యాడో వాడి గురించి వేదన బాధ, ఇంకా వాడి వల్ల వచ్చే వాళ్ళకి ఏమయ్యిందో వేదన, ఇవేవి మనకు లేవు. అంటే సృష్టిలో నెగటివిటీ అనేది లేదు, పాజిటివ్ అవుట్లుక్ ఉన్నవాడికి, సరిగ్గా సవ్యంగా ఆలోచించేవాడికి అంత ఆనందమే. ఈ విధంగా గమనించితే మనం హాయిగా ఉండవచ్చు అని చెప్పినది ఆమె వినలేదు. రోజుల తరబడి చెవి నిల్లు కట్టుకుని మరీ పోరుతుంది ఎంత చెప్పినా. అంతేకాదు నాకు సవతి పోరు అనుకోవద్దు, నేను చాలా అనుకువగా ఉంటాను. అంతేకాదు ఆమె కూడా నేనంటే చాలా భక్తి గలది, అలాంటి ఆమెని నేను తీసుకొస్తున్నాను, మా చెల్లి గురించి నాకు తెలియదా, పైగా పరా ఇంటి పిల్లని తెస్తున్నానా, నా చెల్లినే తెస్తున్నాను కదా అని ఇలా చెప్పి చెప్పి చెప్పి చివరికి అన్నదిట, మీరు కానీ వివాహం చేసుకోకపోతే నేను ప్రాణాలు తీసుకుంటాను, ఆత్మహత్య చేసుకుంటాను. ఇలాగని అనేక విధాలు ఎంత చెప్పినా అవివేకం పోకుండా అనడంతో తప్పనిసరి అంగీకరించాడు ఆయన, వివాహం జరిగిపోయింది. కనిష్టాచైవ యాపత్ని స్వస్రనుజ్ఞామ వాప్యచ. ఇలా వచ్చినటువంటి ఆవిడ మహాయోగ్యురాలు, సాధ్వీమణి, పతివ్రత. అంతేగాని ఒక మామూలు గృహిణి వలె ఇదే జీవితం అని పరిమితి విధించుకోకుండా పవిత్రమైనటువంటి ధార్మిక లక్షణములు కలిగి భర్త చేస్తున్న ధర్మాన్ని, భర్త యొక్క హృదయాన్ని, వివేకాన్ని, వేదాంతాన్ని గ్రహించి ఆమె ఆయనకి అనుకూలంగా ప్రవర్తించసాగిందట. ఆ అనుకూలత ఎలా ఉన్నదంటే, ముందు రాగానే చెప్పింది, అక్క నేను నీ సేవికని, నీకు దాసిని అనుకో, నీవు చెప్పినట్టల్లా చేస్తాను, అంతేగాని నీ పట్ల నాకు స్పర్ధాదులు ఏనాడు కలగవు, నువ్వు నన్ను పుత్రికా వాత్సల్యంతో చూడు, నేను మీ ఇద్దరిని సేవించుకుంటూ కాలక్షేపం చేస్తాను. ఇలా ఉండగా ఆయన యొక్క శివభక్తి ఇదంతా గమనించింది. గమనించి ఆమెలో బాల్యం నుండి ఉన్న సంస్కారం వల్ల శివారాధన చేయాలని కోరిక పుట్టిందిట వచ్చిన ఆమెకి. ఇంతకాలం ఈయన తిన్నాళ్ళు కాపురం చేసిందే, ఈమె కలగలేదు ఆ భక్తి, ఆమెకు కలిగిందంటే జన్మాంతర సంస్కార విశేషం చేత కలిగింది. వెంటనే ఆ అక్క దగ్గరికి వెళ్ళి, పార్థివాన్, నేను రోజు శివుడికి పార్థివ పూజ చేసుకుంటాను, నువ్వు అనుమతిస్తే అని అడిగిందట. చూశారా ఆమె సంస్కారం, సరే చేసుకో, నీ పూజలు పునస్కారం నువ్వు చేసుకో అన్నదిట. ఈ విధంగా ఆమె రోజు అప్పటి నుంచి పార్థివ లింగాలు తయారు చేసి శివుణ్ణి పూజించడం మొదలుపెట్టింది. పార్థివాంసా చకారాసు నిత్యమేకోత్తరం శతం, రోజు కూడా 101 పార్థివలింగాలు చేసి శివుని పూజ చేసేది. పార్థివలింగములు అంటే మట్టితో శివలింగాలు చేయడం. శివుడికి పూజ చేయడం అనేటువంటిది భారతీయ సంస్కృతిలో అనాది సిద్ధంగా ఉన్నటువంటిది. ప్రతి ఇంటా శివారాధన అనేటువంటిది మన ప్రాచీన గ్రంథాలు శాసనాలు ఇవన్నీ తిరగవేస్తే కనబడుతుంది, మన చరిత్రలో ఉన్న విషయం అది. అంతేగాని శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు, శివుడి పటం ఇంట్లో ఉంచుకోకూడదు అనేవన్నీ కూడా అమంగళం కలిగినటువంటి బుద్ధులకు పుట్టే ఆలోచనలే తప్ప, శివారాధన ప్రతివారూ చేయాలి, ప్రతి ఇంటా శివలింగానికి అర్చన జరగాలి, శివారాధన అందరూ చేయవచ్చు శివలింగార్చన. ఎలాగో అంటే శివనామాలతో శివస్తోత్రాలతో ఆ శివ అనుకుంటూ పూజ చేసినా చాలు, ఏమీ కష్టం లేదు, అందరూ చేయవచ్చు. అయితే శివలింగాలు అన్నప్పుడు అనేక లక్షణాలు అనేక విశేషాలు చెప్పారు. ఒక్కొక్క ధాతుకుతో ఒక్కొక్క లింగం తయారు చేయడం ఉంది, ఒక్కొక్క ధాతుకుతో చేసే లింగానికి ఒక్కొక్క ఫలం చెప్పారు మనకి, అది విశేషం. ఆయా గ్రహబాధలు పోవడానికి ఆయా లింగములు చేయడం వివిధ పదార్థములతో వాటితో చెప్పారు. అందులో నర్మదా బాణలింగములు మొదలైన ఉండేటప్పుడు ఎక్కువ నియమములు ఎక్కువ శుచి చాలా అవసరం. అలాంటి పూర్ణ వైదిక జీవనము ఇలత్యాదులన్నీ జరిగే వాళ్ళు బాణలింగము మొదలైన పెట్టి ఆరాధన చేస్తారు. వాటికి అవకాశం లేనటువంటి వారు ఒక వెండి శివలింగము, ఒక శిలతో చేసిన శివలింగము, లేదా ఇత్తడి శివలింగము, ఏదైనా ఒకటి ఉంచుకుని శివాయ నమః ఇలాంటి నామములతో, నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని అని, లేదా రుద్రాయ నమః అని శివనామాలు ఎన్ని లేవు, అష్టోత్తర శతనామాలు ఉన్నాయి, ఆ అష్టోత్తర శతనామాలతో శివుడికి అభిషేకం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, షోడశోపచార పూజలు చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. శివం కావాలనుకున్న వాళ్ళందరూ శివుడిని ఆరాధన చేయవలసినదే. ఇలా ఆరాధించడం మన సంప్రదాయం. అందుకే ఈమె కూడా మట్టితో శివలింగాలు చేసుకుని పూజించేది. ఇది ఒక విధానం చెప్పబడింది. దీనికంటూ ఒక విధానం ఉంది, అంటే ఆ మట్టి కూడా అత్యంత పవిత్రమైన స్థలం నుంచి తెచ్చి దానిని శివనామంతో అభిమంత్రించి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తెస్తారు. అది పవిత్రమైన గంగా లాంటి పుణ్యనదుల యొక్క మట్టి, ఆ నదీ జలాలతో పునీతమైన మట్టిని తేవడము, పుట్టమన్ను తేవడమో తెచ్చి దాన్ని మళ్ళీ మారేడు దళములు విభూతి మొదలైన వాటితో శివనామంతో సంప్రోక్షణ చేస్తే చాలు, పెద్ద కష్టం అక్కర్లే. ఏ వస్తువునైనా సరే శివాయ నమః అని సంప్రోక్షణ చేస్తే శుద్ధమైపోతుంది. అంతేకాదు శివాయ నమః అని ఒక వస్తువుని చూస్తే వస్తువు శుద్ధమవుతుంది, అంత శక్తి శివనామానికి ఉంది అది. ఆ శివనామంతో శుద్ధి చేసుకుని శివనామ స్మరణ చేస్తూ లింగం చేసి ఆరాధించడం, అలా 101 లింగాలు చేసి ఆమె నిత్యం పూజ చేసేదిట. చేసి ఆ 101 లింగాలని అక్కడ ఉన్నటువంటి తటాకంలో అది అయిన వెంటనే నిమజ్జనం చేసి ఇలా నిత్యం పార్థివ లింగార్చన చాలా శ్రేష్టం అన్ని లింగాల్లోకి. అయితే దాని విధి విధానం ప్రకారం దాన్ని చేయాలి. ఈమె ఆ విధి విధానం కుదుర్చుకుని చక్కగా భర్త యొక్క ఉపదేశంతో పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశంగా పొంది ఈ తల్లి నిత్యం శివుణ్ణి ఈ విధంగా ఆరాధించారు. ఇలా చెయ్యగా లక్ష సంఖ్యాభవత్పూర్ణ, ఏకోత్తర శతం చొప్పున మొత్తం 100 లింగాల పూజ పూర్తయింది దానికి. ఇలా ఉండగా కృపయా శంకరస్యేవ తస్యా పుత్రో వ్యజాయత, ఆ శంకరుని యొక్క అనుగ్రహం చేత ఆమెకి కుమారుడు కలిగాడు. కుమారుడు కలిగి ప్రవర్ధమానం అవుతూ ఉంటే గొప్ప శోభ ఇంటికి వచ్చింది. మళ్ళీ అందులో శంకరానుగ్రహం వల్ల కలిగినటువంటి వాడు, పిల్లవాడు కూడా బుద్ధిమంతుడై యోగ్యుడై అనుకూలుడై పెరుగుతూ ఉన్నాడు. అప్పుడు ఈ అభివృద్ధి చూసి ఆయన సుఖంగానే ఉన్నట్ట. ఎవరు గృహస్థు, అనాసక్త సుఖం వేదే జ్ఞానధర్మపరాయణ, అంత చక్కగా చెప్తున్నాడు చూడండి ఒక్కొక్క వాక్యం. ఇప్పుడు గృహస్థు యొక్క హృదయం ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి. ఆయన అనాసక్త. పుత్రుడు కలిగారు కదా అని కొత్త ఆనందం ఏం తెచ్చుకోలేదు. వస్తే ఆనందమే, లేకుంటే దుఃఖం లేదు. అది ఆ విధంగా ఉన్నాడు. అందువల్ల అనాసక్తగానే ఈ అభివృద్ధిని గమనించుతూ దానికి ఎంత అవసరమో అంత ఆనందించుతూ జ్ఞానధర్మ పరాయణ, జ్ఞానం నుంచి ధర్మం నుంచి విడిపడకుండా అదే వివేకంతో సుఖంగానే ఉన్నాడు ఆయన. ఇక గౌరవంలోన పుత్రుడు కలిగాడు గనక ఈమె మీద కొత్త ప్రేమ, పుత్రుడు కలగలేదు గనక ఆమె పట్ల ద్వేషం లేదు. మునుపు ఎలాంటి ప్రేమో అదే అతడు చూపిస్తున్నాడు. ఈమె కూడా పుత్రుడు కలిగాడు గనక నేను గొప్పదాన్ని అనే భావన లేకుండా అన్నదిట ఏమనంటే నీ కొడుకే నక్కావీడు అన్నదిట, నీ కొడుకే అని. ఆ కొడుకు కూడా పెద్దమ్మ అని ఎక్కువ చనువు ఆవిడ దగ్గరేట. ఎందుకంటే ఈవిడ శివారాధన ఇవి చేస్తూ ఉంటే లౌకికురాలైనటువంటి ఆవిడ ఈ ముచ్చట్లు ఇవి తీర్చుకునేది, కనుక ఎక్కువ చేరిక పెద్దమ్మ దగ్గరైంది. ఇలా వారిద్దరి మధ్య బంధం చాలా ఏర్పడింది. ఇలా ఉండగా క్రమంగా ఇంటికొచ్చే పేరెంటాలు, వీళ్ళు వెళ్ళే పేరెంటాలు, వాళ్ళందరూ కూడాను ఆహా ఎంత చక్కని కొడుకును కంది ఆ అమ్మాయి, బిడ్డంటే ఆ బిడ్డే, తల్లంటే ఆ తల్లి అనడం మొదలెట్టారు. ఇక్కడ వీళ్ళందరూ ఏవి అనకపోయినా ఈవిడికి నెమ్మదిగా అసూయ మొదలైంది. దేని విషయంలో మన సుధర్ముడు భయపడ్డాడో ఆ విషయం ఇక్కడ జరిగిందనమాట. అసూయ మొదలైంది. అది కాస్త మొదలైతే చాలు, విత్తనం వస్తే చాలు, అది మహావృక్షం అవుతుంది. ఇంకా అది క్రమంగా పెరగసాగింది. ఈ లోపల పిల్లవాడికి యుక్త వయస్సు రాగానే వివాహం జరిగింది. ఆ వచ్చిన కోడలు కూడా చాలా ఉత్తమరాలు. మళ్ళీ విశేషం, ఉత్తమరాలు ఎక్కువైపోతూ ఉంటే వీళ్ళకి ఇంకా దుఃఖం వస్తుంటుంది. ఎందుకంటే ఒక చెడ్డవాడు పక్కనుంటే వీళ్ళకి ఒక మాట తిడితే వాడు రెండు తిడితే హాయిగా తృప్తి తీరిపోతూ ఉంటుంది లోపల ఉన్నది. కానీ అవతల వాడు ఉత్తమవుతున్న చూపిస్తున్న కొద్దీ వీడి ద్వేషం బయట పెట్టుకోవడానికి అవకాశం లేదు. బయట పెట్టకుండా లోపల దాచుకుంటుంటే కడుపు నొప్పి వచ్చేస్తుంటుంది, పెరిగిపోతుంటుంది లోపల. ఆ విధంగా ఈమె ద్వేషం పెరిగిపోతుంది. ఆ కోడలు ఎలాంటిదంటే పెద్దత్తనే అత్తయ్య అని పిలవడం మొదలుపెట్టింది. ఆవిడ అత్తయ్య గారు అని గౌరవించడం. ఈయన కూడా కొడుకు కూడా అలాగే ఉన్నాడు. కనుక ఈమె కన్న బిడ్డ, ఆ తెచ్చుకున్న ప్రేమగా తెచ్చుకున్న కోడలు అన్నట్లుగానే వాళ్ళు ఉన్నారు. ఇక ఈ సుదేహుడు మన సుధర్ముడు కూడా ప్రేమ అలాగే ఉంది. ఈ వచ్చిన చెల్లెలు కూడా అంత ప్రేమగానే ఉన్నది. ఇన్ని బాగున్నాయి, అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. మరి ఎందుకు వచ్చింది ఆవిడకి బాధ అంటే అన్నీ అనుకూలంగా ఉన్నా మనలో అనుకూలత లేకపోతే అన్ని ప్రతికూలంగానే కనిపిస్తాయి. ఇది కూడా ఇక్కడ గమనించవలసిన విషయం. అన్నీ బాగుంటాయి, అందరూ బాగుంటారు, ఎందుకో దిగులు. అంటే మన ఆలోచనే అన్నిటికీ కారణం. అది బాగా గుర్తుపెట్టుకోండి. మన ఆలోచనే మనకి దుఃఖానికి కానీ ద్వేషానికి కానీ ప్రేమకు కానీ అన్నిటికీ అదే కారణం. క్షమించగలిగే స్వభావం ఉన్నవాడికి దుర్మార్గుడు చేసినా ఏమీ బాధించని వాడు, క్షమించే స్వభావం లేనివాడికి అవతల వాడి మంచితనం చూసినా తట్టుకోలేని వాడు. ఇది ఎంత గొప్ప మానసిక శాస్త్ర విశ్లేషణ ఇందులో కనబడుతుందో చూడండి. మానవ మనస్తత్వ విశ్లేషణ అంతా కూడా మన పురాణ విద్యల్లో కనబడుతుంది. అదే విశేషం. ఇలాగ ద్వేషం పెరుగుతూ ఉంటే ఆమె వేదన తట్టుకోలేకపోతుంది. వీళ్ళ అన్యోన్య దాంపత్యాన్ని చూస్తుంది అందులో. ఎవరు? కొడుకు కోడలు. వీళ్ళ అన్యోన్యత చూస్తున్న కొద్దీ ఇంకా ఇంక దుఃఖం. ఆఖరికి లోపల మంట ఎలా ఆరుతుంది అనుకుందిట. ఈ మంట ఆరాలంటే ఏం చేయాలంటే సుదేహాతావదస్యాస్తు స్పర్థా ముగ్రాన్ చకారస ప్రథమం శీతలంతస్య హృదయం హసివత్ పునః. మొదట చక్కగా చల్లగా ఉన్న మనస్సు కాస్త క్రమంగా పదును తేలిన కత్తిలాగైపోయి మంట పుట్టుకుందిట. ఈ మంట తగ్గాలంటే ఏం చేయాలి అంటే తం దృష్ట్వాసా సుదేహాహి. ఈ మంట తగ్గాలి అంటే ఆ చెల్లెలు యొక్క కళ్ళ నుంచి నీళ్లు రావాలి. ఎందుకంటే నీళ్ల వల్ల కదా మంట ఆరుతుంది. నా గుండెలో మంట ఆరాలి అంటే ఆవిడ ఏడవాలి. ఆమె ఏడుస్తుంటే నేను చూడాలి. ఆ ఏడుపు చూస్తే నా మంట ఆరాలి. అవతలివాడి దుఃఖంలోంచి ఆనందం పొందాలనుకునేటువంటి క్షుద్ర స్వభావానికి వెళ్ళిపోయిందనమాట ఈ అసూయ. దాన్ని ఏడిపించాలంటే ఏం చేయాలి? ఇది ఇప్పుడు ఆలోచన. ఇంతవరకు దానికి ఏడుపు అనేది రాలేదు. అందరూ పోగొట్టమే, అందరూ బాగుందనడమే. అందువల్ల దాన్ని ఏడిపించాలి, అది ఒకటే తపన. ఇది చాలా కాలం మనసి జ్వలితం జ్వలితం తీవ్రమైన వేదనట. ఆ జ్వలంతో ఏం చేసిందంటే ఆ పిల్లవాడిని చూసుకునే కదా దానికి అంత గర్వం. ఆఖరికి అలగొచ్చేసింది ఆలోచన. అదంత నిబ్బరంగా ప్రశాంతంగా ఏమీ పట్టకుండా ఉంటే గర్వం అని పేరు పెట్టింది. ఎందుకంటే అంత పొగరు దానికి ఇవన్నీ కూడా అని పొగరు. ఎందుకంటే అన్నీ అనుకూలించే కనుక పొగరు. అలాంటి వాళ్ళు ఏదో పొరపాటున చిన్న నవ్వు నవ్వినా నేను గొడ్రాలు నవ్వుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మనిషి మీద దురభిప్రాయం ఏర్పడాలే కానీ వాడు నారాయణ అన్నా కూడా వినరాని మాట వినట్టే ఉంటుంది. వాడి మీద ప్రేమ ఉంటే వాడు అనరాని మాట అన్నా నారాయణ వాక్యంలాగే ఉంటుంది. ఇది ద్వేషం యొక్క అసూయ యొక్క స్వభావం. కానీ దుష్టమైనది అనమాట అసూయ అనేటటువంటిది. ఈ విధంగా ఈమె అనుకుని ఒక పని చేయాలి అనుకున్నది. ఒక రాత్రి వేళ అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ కొడుకు కోడలు నిద్రిస్తున్నటువంటి గదిలోకి పదును పెట్టిన కత్తిని ఒక దాన్ని తీసుకొచ్చి ఆ నిద్రిస్తున్న కొడుకు యొక్క నోట్లో గుడ్డలు కుక్కి లాగి చురిక ఖడ్గంతో నరికి వేసింది. తను నరికి వేసి మూట కట్టి అక్కడున్న తటాకంలో పారేసి తీసుకెళ్ళి ఇంత చేస్తారా అంటే ఒక్కసారి దినపత్రికలు తీసి చూడండి, కనబడుతుంటే మీకు కావలసినన్నీ ఇలాంటివి. ఆశ్చర్యపోతాం ఇలా ప్రవర్తిస్తారా అని. సృష్టిలో ఇలా ప్రవర్తిస్తారా అని ఆశ్చర్యం వేసే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సృష్టి లక్షణం అది. కానీ పాపం మంచి జరిగితే అసలు పట్టించుకోని పత్రికారంగం ఇట్లాంటి వాటికి మాత్రం చక్కగా పతాక శిక్షకులుస్తుంది. ఏమి స్ఫూర్తినిస్తున్నాం మనం ప్రజలకు ఆలోచించండి. మంచి పాపం ఎంత ఒక మహా సంస్కృతిక కార్యక్రమం ప్రజల్ని జాగృతం చేసేది జరిగితే పట్టించుకోరు, ఇస్తే మహా బతిమాలితే అది కూడా ఇవ్వవలసినవి సమర్పించుకుంటే ఎక్కడో ఒక మూల. అదే కానీ ఒక చెడు జరిగితే ఎక్కడో ఒక మూల ఇంత చెడే దానికి మాత్రం పతాక శిక్షకులు. అది అంటే ఇక్కడ అర్థం మాధ్యమ రంగం తన బాధ్యతను విస్మరించి ప్రజలకి ఒక పాజిటివ్ స్పిరిట్ ఇవ్వడం బదులు ఒక నెగటివ్ స్పిరిట్ని ఎలా చేస్తుందో చూడండి. ఇది విషయాంతరం కాదు, ఎక్కడికక్కడ గమనించాలి. పత్రికలు తిరగవేస్తే నన్ను చాలా కనబడతాయని చెప్పినప్పుడు ఇన్ని గుర్తుకు వస్తాయి మనకి. ఇలాగా చురికతో ముక్కలు చేసేసింది, పారవేసింది. అసూయ ఎంత పనైనా చేస్తుంది. అందుకే ద్వేషభావం వస్తే దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు, వెంటనే ఖండించాలి. ఒక చెడ్డవాణ్ణి మీరు మంచివాడుగా పొరపాటు పడ్డా మీకు ప్రమాదం రాదు, ఆ మంచితనం మిమ్మల్ని రక్షిస్తుంది భగవద్భక్తి ఉంటే. కానీ ఒక మంచివాడిని చెడ్డవాడిగా అనుమానించారా అది మీలో విషపు పురువై పెరిగిపోయి మన మనస్సును అదే తినేస్తుంది, అందులో సందేహం లేదు. సర్వం శ్రీ తాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.

చతుర్భిగం సయతి పురస్థాపర్భిగం సప్తక్షరాగాయత్రీ గాయత్రీ యజ్ఞముఖం యజ్ఞముఖమే పురస్థాభ్యాయ గర్భా పంచవిగం సయ లక్షణ అన్నం పంచవిగం స్వా

ఏకధ్వరస్తాదుమాగ్రైతమ్యముఖమాఖ్యముఖమయమ పురస్కారిపంచుంశ్రిపంచ్రహ్మణ చలమే రక్షిణ బ్రహ్మ రక్ష

ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప్రజాయ ప

ృష్టిదనేపదృష్టిమృత్యుమేవృంధ్యాకమృతం మరిషేదను పరిహారకం జాతేస్మాషదో నృషది పురోగా

యజ్ఞ విశ్వరోధారం సుద్రాంగేవాణాక్షేవాణాముతమానోషారాక్షమాణి పంచోదరం పంచదేంగులేక్షీణాక్షీణ ప్రదేశ్యాంగిషిఫలమస్యుత్తరం వర్షవాహారాహే స్వస్థం సంభవ